ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేడియో సురవ శ్రోతలారా, మీకందరికి స్వాగతం, సుస్వాగతం. రేడియో సురభి మీకు ఇష్టమైనటువంటి రేడియో ఛానల్. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు మిమ్మల్ని అలరించడానికి మీ ముందుకు నేను వస్తుంటాను, మీ ఆర్జే ఇక్బాల్. ఇక్బాల్ తో ఆ రోజుల్లో అనే కార్యక్రమం ప్రతి ఆదివారం మీ ముందుకు తీసుకుని నేను వస్తుంటానని మీకు అందరికీ తెలుసు. ఒకవేళ మీరు ఎవరైనా కొత్తగా వింటూ ఉంటే, రేడియో సురభి ద్వారా ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం వస్తూ ఉంటుంది, 107.9 FM HD3. అలాగే స్టూడియోలో నంబర్ 9726361966. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఆ రోజుల్లో అంటే ముఖ్యంగా రెండు ఉన్నాయండి. ఒకటి ఏంటి అంటే, గత వారమంతా పనిచేసి అలసి సొలసి వారాంతంలో విందు వినోదాలు, ఈవెంట్స్ అవి వాటిల్లో వెళ్లి మళ్లీ అందులో అలసి సొలసి మళ్లీ వచ్చే ఈ సోమవారం, రేపటి నుంచి వచ్చే సోమవారానికి హలో అండి, రేడియో సురభి ఫోన్ చేశారా? ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, కాల్ ఒకటి మిస్ అయింది. ఓకే, నేనేం చెప్తున్నా అంటే రెండు విషయాలు. ఒకటి, ఈ అలపు సులపులతో ఉండి మళ్లీ మండేకి సమాయత్తమ ఈ తరుణంలో మీలో ఉండే భయాందోళన, ఒక విధమైనటువంటి ఆ భయాందోళనల్ని పారదోలడానికి నేను మీ ముందుకు వస్తూ ఉంటాను ఈ సమయంలో. రెండో విషయం ఏమిటి అంటే, ఆనాటి సినిమాలు, అలనాటి సామాజిక పరిస్థితులు, అలనాటి సాహిత్యము, ఇలాంటి వాటి ద్వారా మనకు ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ గాని, దీని గురించి తెలియని వాళ్ళకి కాని తెలియజెప్పడం అన్నది ఇంకో ఉద్దేశం ఇందులో. అయితే మొదటిగా ప్రతి వారం లాగానే ఒక మంచి పాటతో మొదలెడదాం. కానీ ఈ పాటను నేను ఒక హిందీ సినిమా నుంచి తీసుకొస్తున్నాను. ఈ హిందీ సినిమాలో ఒక మంచి ప్రార్థనా గీతం ఉంటుంది. ఈ పాటను విందాము. ఈ పాటను విని తర్వాత మనం చక్కగా ముందుకెళ్దాం. ఇదిగోండి ఈ పాట. ఈ పాట విన్న తర్వాత ఈ పాట ఏ సినిమాలోదో తెలిస్తే, హిందీలో ఏ సినిమాలోదో తెలిసినా, దాని డైరెక్టర్ ఎవరో తెలిసినా తప్పకుండా ఫోన్ చేయండి, 9726361966. ఇదిగోండి ఈ పాట ఇప్పుడు మీకోసం.

0: खुशी झेलेगा हम सबके हम नेकी पर चले और बदी से डले आगे हंसते हुए निकले हम मालिक तेरे बंदे हम
1: हे मालिक तेरे बंदे हम ఇది ఇందాక పాట ఉంటున్నప్పుడు రాజశేఖర్ గారు ఫోన్ చేశారండి, కరెక్ట్ గా చెప్పారు ఇది. అలాగే ఆనంద్ గారు కూడా మనకు రెగ్యులర్ గా ఫోన్ చేశారు ఆనంద్ గారు. ఇది శాంతారాం సినిమా అనమాట. ఈ శాంతారాం సినిమాలో దో ఆంకే బారాహాత్ 50s లో, మిడ్ 50s లో ఎప్పుడో వచ్చిందండి, 56-57 ఆ టైంలో వచ్చినటువంటి సినిమా ఇది. అంటే ఇవాళ ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు ఈ పాటను మీకు వినిపించడానికి. ఎందుకు అంటే మనం మామూలుగా మొదటి పాట ప్రతి వారం మనం ఒక మంచి దేశభక్తి గీతం లేకపోతే ఒక ప్రబోధాత్మక గీతంతో మొదలు పెడుతూ ఉంటాము. ప్రతిసారి తెలుగు పాటనే వినిపిస్తూ ఉంటాను కదా, అయితే ఈసారి ఓ మంచి హిందీ పాటను వినిపిద్దామని ఈ పాటను నేను ఎంచుకున్నాను. అయితే దో ఆంకే బారాహాత్ ఇప్పుడు ఈ శాంతారాం గారు యూనో అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ

భారతీయ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి దాదాపు ఆయన ఎర్లీ 40s నుంచి ఆయన సినిమా ఫీల్డ్ లో ఉన్నారండి. ఆయన అంతకు ముందు కూడా ఆయన ఒక యాక్టర్ గా టెక్నీషియన్ గా ఆయన మొదలు పెట్టారు. ఇంకా ఎప్పుడు అంటే దాదాపు 1930 అంటే సినిమా మొదలు అంటే ఇంకా మూకి సినిమాల కాలం నుంచే. ఆ తర్వాత టాకీ సినిమాలు వచ్చిన తర్వాత ఆయన చాలా మంచి సినిమాలు తీశారు. ఆయన ఒక పర్ఫెక్షనిస్ట్ అంటే సినిమా సినిమా కోసము కళ కోసము. ఇప్పుడైతే పూర్తిగా ధనార్జన కోసం మారిపోయిన విషయం మనకు అందరికీ తెలుసు, కానీ సినిమా కళ కోసము అని ఉండేది. ఆ కళ కోసం కంటే ముందు అసలు ఒక మంచిని వ్యాప్తి చేయడానికి ఒక సినిమా అవసరం అన్న కాన్సెప్ట్ తో ఆయన ఉండేవారు. తర్వాత కళాత్మకంగానూ తీసేవారు. అది అయితే ఇది దుఆంకే వరాహత్ అంటే ఖైదీలని సంస్కరించే క్రమంలో ఈయన చేసినటువంటి ఒక జర్నీ అన్నమాట. ఇది మీకు వీలైతే సినిమా చూడండి. అయితే ఇది ఎప్పుడు 57 కదండి వచ్చింది. ఆ తర్వాత మనకి ఇదే సినిమాని హిందీ నుంచి తెలుగులో మనకి తీశారు. తెలుగులో తీశారు అంటే ఎప్పుడు తీసుంటారు అంటే ఇది 57 లో ఈ సినిమా వస్తే ఆ తర్వాత మిడ్ 70s లో ఒక సినిమా వచ్చిందండి, మా దైవం అని. మా దైవం సినిమా ఒక ఎన్టీఆర్ ఒక మాస్ హీరో ఈ పాత్రను పోషించి దాన్ని కూడా విజయవంతము చేశారు. అదే సినిమా మా దైవం సినిమా నుంచి ఈ సందర్భంగా ఇందాక ముందు విన్నటువంటి ఆ జైల్లో పాడినటువంటి ఆ పాటకి సంబంధంగా అదే సీన్ తెలుగులో అయితే ఇలా ఉంటుంది. ఈ సినిమాలో అంటే సేమ్ ట్యూనింగ్ కాదు, మనకు ఆ పాట చాలా మంది తెలిసే ఉంటుంది. ఆ పాట ఇదిగోండి, ఈ పాట మీకు వినిపించేస్తాను. అదే పాట తెలుగులో.

0: ఇందాక మన రాజశేఖర్ గారు ఫోన్ చేసి అప్పుడు మాట్లాడుతూ ఆయన అది ఈ మధ్యనే వింటున్నట్టు ఉన్నారు, ఒకటి సజెస్ట్ చేశారు కానీ అది మనం అంతకుముందు నుంచి చేస్తున్నాం. ఏమిటి అంటే ఆయన సజెస్ట్ చేసింది ఒకే ట్యూనింగ్ తో ఉన్నటువంటి హిందీ పాటలు, తెలుగు పాటలు, తమిళ పాటలు ఇలాంటివి మీకు వింటున్న శ్రోతలందరికీ తెలుసు కదా మనం దాన్ని నా సెగ్మెంట్ ఉంటుంది కదా ఆదాన ప్రదానాలు, ఆ సెక్షన్ లో మనం ఆ సెగ్మెంట్ లో మనం వాటిని ప్రతి వారం మనం చేస్తుంటామని మీకు అందరికి తెలుసు. ఒకవేళ కొత్తగా ట్యూన్ అయిన వారికి తెలియకపోతే అదేమిటి అంటే 8 గంటల తర్వాత ఒక కనీసం ఒక 2-3 పాటలు మనము అలాంటివి తీసుకుని పరిశీలిస్తుంటానమాట. అది సరే. శాంతారాం ఇంకా గురించి మళ్ళీ చెప్పాలంటే చాలా పూర్తిగా మనం ఈ కార్యక్రమాన్ని ఆయన కోసం కేటాయించవలసి ఉంది. కానీ ఒక విషయం ఏంటంటే ఆయన తీసిన కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి. డాక్టర్ కోట్నీస్ కి అమర్ కహానీ అని చైనాలో వెళ్లి సేవ చేసిన విధానం, తర్వాత జనక్ జనక్ పాయల్ బాచే, అది ఒక మంచి కళాత్మక సినిమా. మనకు కె విశ్వనాథ్ ఎలాగా పర్ఫెక్షనిస్టో అలాగా అందులో మనం శాంతారాం కూడా అలా పర్ఫెక్షనిస్ట్ అనుకోవచ్చు. ఆ తర్వాత ఇలాంటి నవరంగ అని ఇంకో సినిమా కూడా మంచి సినిమా, అది తీశారు. ఒక భావకథ, ఒక కళాత్మక భావకథ ఇలాంటి అదే అది ఆ సినిమాని కూడా తెలుగులో వచ్చింది అనుకోండి. నవరంగ సినిమాని చంద్రమోహన్ హీరోగా సినిమా తీశారు తెలుగులో కూడా. ఓకే, సో మనం ఇందాక ఎన్టీఆర్ మాస్ హీరో ఇప్పుడు దాదాపు 76 ఎప్పుడు ఈ సినిమా వచ్చింది ఏంటి మా దైవం. ఈ మా దైవంలో హీరోయిన్ జయచిత్ర, తెలిసి ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఎన్టీఆర్, నాకు తెలిసి ఎన్టీఆర్ ఒక్కడే. ఆయనకి ప్రత్యేకం ఏమిటి అంటే ఇప్పుడు శ్రీదేవికి ఎలా ప్రత్యేకత ఉందో ఎలాంటి ప్రత్యేకత, కొడుకు తండ్రితో ఇద్దరితోనూ సినిమాలో నటించినటువంటి ఘనత శ్రీదేవికి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎన్ఆర్ తో హీరోయిన్ గా, తర్వాత నాగార్జునతో హీరోయిన్ గా నటించారు కదా, అలాంటి ఘనతే ఎన్టీఆర్ కి ఉంది. ఒక హీరోయిన్ తో ఆయన హీరోగా ఒక సినిమాలో చేశారు, అదే హీరోయిన్ కూతురుతో కూడా ఇంకో సినిమాలో చేశారు. అది క్లూ ఏంటి అంటే ఈ మా దైవం, మా దైవంలో జయచిత్ర కదా. మీకు తెలిస్తే నేను చెప్పినటువంటి విషయాన్ని మీరు పరిశీలించి నేను ఇంకో సినిమా ఏ సినిమా గురించి అంటున్నానో మీకు తోస్తే తప్పకుండా ఫోన్ చేయండి. 9726361966 అంటే జయచిత్ర గారి అమ్మగారు నటించినటువంటి సినిమాలో కూడా ఎన్టీఆర్ హీరో ఒకప్పుడు. ఓకే, మనము పద్యభాగంలోకి వచ్చేద్దాం. మనకు ఆదాన ప్రదానాలే కాకుండా ప్రతి వారం పద్యభాగం ద్వారా కూడా మనం మంచి పద్యాలు వింటుంటాం. ఎందుకు అంటే తెలుగులో తెలుగుకే ప్రత్యేకమైనటువంటి ఒక ప్రక్రియ పద్యం. ఈ పద్యం అన్నది సజీవంగా ఉండాలంటే కనీసం మనం వారానికి ఒక పద్యం అన్నా వింటే మనకు అలాంటివి గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇంతకుముందు పద్య నాటకాలు ఉండేవి కాబట్టి ప్రతి వాళ్ళకి పద్యాలు అలా నోట్లో తిరిగేవి. ఇప్పుడు ఇది ఆ తర్వాత సినిమాల్లో వచ్చేవి కానీ ఇప్పుడు ఎక్కడ కానరావు. కవిత ప్రక్రియ కూడా పద్యాన్ని ఇష్టపడక ఏదో చిన్న వచన కవితము ఇలాంటి చిన్న చిన్న పదాలతో గజల్స్ ఇలాంటి వాటిలో వెళ్ళిపోయి ఇంకా పద్యాలు అసలు మరుగున పడిపోయాయి. సో ఒక పద్యాన్ని మనం విందాము. ఈ పద్యం విని ఇంతకుముందు కూడా ఒకసారి నేను తప్పకుండా ఈ పద్యాన్ని వినిపించే ఉన్నాను. ఇది ఏ పద్యము, ఎవరు ఎవరితో అంటున్నారు, ఎవరి గురించి అంటున్నారు, ఏ సినిమాలో, ఇది ఏ సందర్భంలో, ఈ పాత్ర ఎవరు అన్నది తెలిస్తే 9726361966 కి ఫోన్ చేయండి. ఎందుకంటే ఈ పద్యం వినేద్దాం.
1: చేసుకోలేక అతి చేపిస్తున్నాం. కర్మనందరుడంటే ఎవరనుకున్నాం,

0: ఈ పద్యం ఎవరు, ఏ పాత్ర, ఎవరి గురించి అంటున్నదో తెలిస్తే ఫోన్ చేయండి 972-636-1966. ఇది కావాలంటే మళ్ళీ ఒక్కసారి వినిపిస్తాను. అంటే పద్యం మొదలవ్వక ముందు కొద్దిగా వినిపించింది ఎవరు అన్నది. ఇదిగోండి మళ్ళీ ఒక్కసారి.
1: ఎవరనుకున్నాం

0: ఎందుకండి ఈ పద్యం మనకు కాల్ వస్తారు అనే తీసుకునే ప్రయత్నం చేద్దాం.
1: నమస్కారం అండి, నేనే మళ్ళీ కాల్ చేస్తున్నాను.
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: అది అర్జునుడికి ఘంటాలు గారు పాడారు.
0: అర్జునుడికి ఘంట, అర్జునుడికి పాడారా? ఇంకా వేరే ఈ పాత్ర ఎగ్జాక్ట్లీ ఏ పాత్ర?
1: అర్జునుడికి ధర్మరాజుని ఉద్దేశిస్తూ నర్తనశాలలో పాడారు.
0: నర్తనశాలలో పాట, పర్ఫెక్ట్. మీ పేరు రాజశేఖర్ గారా? మీ పేరు?
1: అవునండి,
0: రాజశేఖర్ గారు. అయితే అర్జునుడు ఓకే అంటే బృహన్నల రూపంలో, బృహన్నల రూపంలో అప్పటికి ఇంకా బృహన్నల రూపంలో ఉంటుంది. ధర్మరాజు గురించి చెప్తారు. ఇది అంటే పద్యం యొక్క భావము మీకు గుర్తుందండి?
1: మొత్తం చెప్పాలంటే కష్టం అండి.
0: ఫర్
1: హిస్ కేపబిలిటీస్ అండ్ ఫర్ హిస్ రైటియస్నెస్.
0: రైట్. యా, థ్యాంక్ యూ అండి.
1: ఓకే, థ్యాంక్ యూ.
0: రాజశేఖర్ గారు చెప్పిన దాన్ని నేను కొద్దిగా పొడిగిస్తూ, ఏంటి అంటే ధర్మరాజు గురించి చెప్పబడినటువంటి పద్యం ఎలా ఉంటుందంటే, అంటే ఒక ధర్మరాజు ఎలాంటి, చెప్తాను ఇప్పుడు ఇవ్వని వాకిట నిబమద పంకంబు రాజభూషణ రజు రాజి నడుగు అంటే ఎవరి ముంగిట, అంటే ఎవరి భవనం ముంగిట ధర్మరాజు ఉన్నాడండి, ఆయన భవనం ముంగిట వీళ్ళంతా వస్తారు కదా, సామంతులు సేవకులు రాజులు వీళ్ళంతా ఆయన దగ్గరికి వస్తుంటారు. వాళ్ళు ఎవరి ఏనుగుల మీద వస్తారు కదా, ఈ ఏనుగులు వచ్చినప్పుడు ఏనుగుల యొక్క మదజలం, ఈ మదజలం ప్రవాహం ఏర్పడుతున్నాడు. ఆ మదజల ప్రవాహం ఏర్పడటం చేత అక్కడ రోడ్లు ఉండవు కదా, అక్కడ పంకము అంటే బురద ఏర్పడుతుంది. మద పంకము అంటే బురద, మదజలం వల్ల ఏర్పడినటువంటి బురద. ఈ బురద ఎలా ఉంది అంటే ఈ బురద ఉంటే దాన్ని బురదని పూడిపోయాలి కదా. ఆ బురద ఎలా పూడిపోతుంది అంటే ఈ రాజులు వాళ్ళంతా వీళ్ళంతా ఒకరినొకరు తోసుకుంటుంటారు ధర్మరాజును సేవించడానికి. ఆ తోసుకోవడం వల్ల వీళ్ళ సామంతులు సేవకులు ధరించినటువంటి ఆభరణాలు ఉంటాయి కదా, బంగారు ఆభరణాలు, అవన్నీ రాపిడికి ఏర్పడి ఆ రాపిడి వల్ల వచ్చినటువంటి బంగారం అంతా ఆ ధూళి ఆ బురద మీద పడి ఆ బురద అణిగిపోతుంది. అంటే ఓకే, ఇది చాలా, ఐ మీన్ చాలా ఎక్స్ట్రీమ్ గా అనిపిస్తుంది నాకే గాని, బట్ ఆ చెప్పే విధానం చూడండి దాన్ని. ఆ తర్వాత మనం బ్రేక్ లోకి వెళ్తున్నాం ఇంకో 10 సెకండ్స్ లో. ఆ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ మనం దీని గురించి మాట్లాడదాం. వింటూనే ఉండండి రేడియో సురవి.
2: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యూ నో వి ఆర్ రేడియో సురవి.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీవత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 1400 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సాస్.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213.
6: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Heart Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
7: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening to me next on Radio Surabhi.
8: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
9: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
10: Sure. How many people are we expecting?
9: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu.
10: Idi office పార్టీయా లేక జాతర?
9: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

ఏడుసరు పునః స్వాగతం వింటున్న శ్రోతలందరికీ. ఇక్బాల్ తో ఆ రోజుల్లో అనే కార్యక్రమంలోకి సుస్వాగతం. మళ్ళీ ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు సాగే ఈ ప్రయాణంలో మీరంతా నా తోడుగా ఉంటూ వస్తున్నందుకు కృతజ్ఞత అభినందనలు. అయితే ఇందాక బ్రేక్ లోకి వెళ్ళబోయే ముందు మనము ఒక పద్యం గురించి విన్నాం కదా, ఆ పద్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ పద్యం తిక్కన సోమయాజీ తిక్కన రచించినటువంటి విరాట పర్వం ఆంధ్ర భారతంలో ఉంది. అందులో నుంచి ఒక పద్యం అన్నమాట. అవును, విరాట పర్వం ఎన్నో పర్వం అండి. మీకు ఏమైనా తెలిస్తే ఫోన్ చేయండి. విరాట పర్వం ఆంధ్ర మహాభారతంలో ఎన్నవ పర్వము. అండ్ కెన్ యూ లైన్ అప్ దెమ్? విరాట పర్వం కంటే ముందు ఉన్న పర్వాలు, విరాట పర్వం తర్వాత ఉన్న పర్వాలు మీకు తెలిస్తే ఫోన్ చేయండి, మాట్లాడుతుంటాను నేను. సో ఈ పద్యంలో అంటే ధర్మరాజు కీర్తిని ఎట్లా కీర్తిస్తారు చూడండి. కెన్ యూ జస్ట్ ఇమాజిన్, ఒక రాజు ధర్మరాజు ఉన్నారు, ఆయన భవన ప్రాంగణం ఉంది. ఆ భవన ప్రాంగణంలోకి ఈ సామంతులు, అంటే ధర్మరాజు వెళ్లి అందరినీ జయించేసి వచ్చేసాడు కదా అప్పుడు. అంటే ఇది ఎంత భారత యుద్ధానికి ముందు ఆయన రాజసూయ యోగము అవన్నీ చేసి ఉన్నాడు కదా. చాలా మంది సామంతులు, సేవకరాజు వీళ్ళందరూ ఆయన దగ్గరికి వస్తుంటారు. ఎక్కడ ఎట్లా వస్తారు? ఏనుగులపై వస్తారు. ఏనుగులపై నుంచి వస్తున్నప్పుడు అక్కడ ఏనుగుల నుంచి మదద్ ధారలు వస్తుంటాయి కదా. అవి రావడం వల్ల అక్కడ బురద ఏర్పడుతుంది. ఆ బురదని అక్కడ మళ్ళీ అక్కడ వీళ్ళే కాదు, ఏనుగులే కాకుండా రాజులు వీళ్ళంతా ఉన్నారు కదా, సామంత రాజులు వీళ్ళంతా, వాళ్ళు ధరించినటువంటి ఆ ఆభరణాలను ఒకదానికొకటి రాపిడి కలిగి వాటి నుంచి రత్నధూళి ఆ బురదను అణిచి వేస్తుందంట. అంటే ఈ రత్నధూళితో అణిచి వేయబడినటువంటి బురద ఉన్నటువంటి బురద ఆ రాజప్రసాదం ముందు ఆ బురద ఉంది. దాంట్లో ఆ రాజు ఉన్నాడు, ఆయన ధర్మరాజు. అంతటి ఆ వర్ణన అన్నమాట. అదే కాకుండా ఇంకోటి ఈ పద్యంలోనే ఈ శత్రురాజులు గర్వాన్ని అణిచివేశాడు, అవన్నీ బాగానే ఉన్నాయి. ఆ అణిచివేసినటువంటి వాడు అప్పుడు ఈ అణిచివేసినటువంటి శత్రురాజులు ఉన్నారు కదా, ఈ శత్రురాజులందరూ వచ్చి ఆయనకి నమస్కరిస్తుంటారు. ఆ నమస్కరించేటప్పుడు ఆ శత్రురాజుల కిరీటాలు కూడా ఉంటాయి కదా, ఆ కిరీటాల్లో రత్నకాంతులు ఉంటాయి కదా, ఆ రత్నకాంతుల మీద సూర్యకాంతి పడి ఆ రత్నకాంతి ఈ ధర్మరాజు పాదాల మీద పడింది అని కూడా ఉంటుంది. అంటే దట్ వాజ్ ది పౌరావతి పద్యం. ఈ పద్యంలో మనం ఇది చేశాను అనమాట. ఓకే మనకు చాలా ఎక్కువ అయిపోయింది. ఒక సినిమా గురించి కూడా అడిగాను నేను ఇందాక, జయచిత్ర మా దైవం, అందులో జయచిత్ర హీరోయిన్, 76. అయితే ఇప్పుడు 57 or 58 లో ఒక సినిమా వచ్చిందండి, ఆ జయచిత్ర వాళ్ళ మదర్ అందులో హీరోయిన్, అందులో హీరో మళ్ళీ NTR. ఆ సినిమా ఏంటి, ఆవిడ పేరేంటి తెలిస్తే చేయండి, ఫోన్ చేయండి 9726361966. తెలియకపోయినా ఫోన్ చేయండి, మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పటికొరకు హెవీ అయిపోయింది. ఒకటి మనం ఆ రోజుల్లోనే ఉన్నాం కాబట్టి ఆ రోజుల్లోని పాటల్లో వినిపిస్తాం. ఒక హుషారైన పాట, ఒక 60s, late 60s లో ఒక కొత్త రకమైనటువంటి కొత్త తరం హీరోలు వచ్చారు తెలుగు సినిమాలో. అందులో నుంచి ఒక హీరో నటించినటువంటి ఒక సినిమాలోని ఈ పాట. ఈ పాట వినేసి ఇది ఏ సినిమానో తెలిస్తే ఫోన్ చేయండి. ఇదిగోండి ఈ పాట ఇప్పుడు మీకోసం.

0: ఈ పాట మీకు గుర్తుంటే ఇది గూఢచారి 116 గూఢచారి 116 116 గూఢచారి 117 కూడా వచ్చింది అనుకుంటా తర్వాత ఇప్పుడు. ఓకే, కృష్ణ నటించిన అంటే మొట్టమొదటి జేమ్స్ బాండ్ మూవీ అనుకోవచ్చు మనం. శ్రోత ఆనీర్ తీసుకుందా. హలో అండి, రేడియో సర్వీ ఫోన్ చేశారు, ఆనీర్ ఉన్నారండి. హలో, బాగున్నారా సుగాత్రి గారు? మీరు ఎలా ఉన్నారు? హలో హలో, వినిపిస్తుందా అండి? ఓకే, పర్లేదు, చెప్పండి ఎలా ఉన్నారు.
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: గుడ్ గుడ్ గుడ్, చెప్పండి సుగాత్రి గారు.
1: జయచిత్ర గారి అమ్మగారు జయశ్రీ, ఆవిడ దైవ భగన్ సినిమాలో చేశారు.
0: అబ్బా బాబా, ఇంకోటి గుర్తించారు.
1: ఇద్దరు దైవాన్ని నమ్ముకున్నారు కదా సూపర్ హిట్.
0: అదే మా దైవము దైవ బలము ఇద్దరి. అది ఇంకో విశేషం తెలుసా, ఈ రెండు సినిమాలు ఒకే రోజు, ఒకే రోజు అంటే ఇయర్ డిఫరెంట్, కానీ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. 17th September, ఇది 59 ఇప్పుడు, ఇది 76 అనుకుంటా, 17 September. మొదటి సినిమా ఎన్టీఆర్ తోను, తర్వాత జయశ్రీ. దట్స్ రైట్, దైవ బలం ఇంకోటి.
1: అవునవునవును,
0: అవునవును, ఆఫ్ కోర్స్. ఇంకో విశేషం కూడా ఉంది ఈ సినిమాకి, దైవ బలం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ దైవ బలంతో ఇంకో హీరో ఆ తర్వాతి రోజుల్లో ఒక అగ్రనటుడు కాబోయే అగ్రనటుడు ఈ సినిమాతో ఒక చిన్న పాత్రతో ఆయన వచ్చాడు, ఇందులో నటించాడు ఎన్టీఆర్ తో పాటు. కాదు కాదు, చూద్దాం ఎవరన్నా చెప్తారేమో. ఈ దైవవలం సినిమాలో ఒక హీరో ఆ తర్వాతి తరంలో ఒక అగ్ర హీరోల్లో ఒక హీరో ఈ సినిమా ద్వారా వచ్చారు. ఆఫ్ కోర్స్ ఆయన బాగా కుటుంబ కథా చిత్రాలకు కూడా పెట్టింది పేరు. ఈ సినిమాలో సైడ్ హీరో ఏదో చిన్న పాత్ర అండి, సైడ్ హీరో కూడా అనలేము, ఏదో చిన్న పాత్ర. చూద్దాం,
1: చిన్నపిల్లలుగానేమో
0: లేదు లేదు, ఒక పెద్ద పాత్రే, కానీ చిన్న సైడ్ పాత్ర ఏదో. చూద్దాం ఇంకేమైనా చెప్తారా. థ్యాంక్ యూ
1: అండి.
0: సో గూఢచారి 116, ఆ తర్వాత గూఢచారి 116 ని తర్వాత హిందీలో తీశారు జితేంద్రతో. ఆఫ్ కోర్స్ అది కూడా సూపర్ హిట్, ఫర్జ్ అని ఆ సినిమా. ఫర్ద్ అరబిక్ వర్డ్ అది, ఫరాయిద్ అంటే అంటే ఫర్ద్ అంటే ఇప్పుడు అది ముఖ్యంగా తప్పకుండా నా విధి నా ఇది అన్నట్టుగా అది ఫర్ద్ అంటారనమాట. అదే సినిమాని హిందీలో తీసి అది కూడా సూపర్ హిట్ అయింది అనుకోండి. ఓకే, ఇందాక విన్నటువంటి పాట ఘంటసాల పాడినటువంటి ఒక హుషారైన పాట అని విన్నాం. ఇప్పుడు అలాగే ఘంటసాల ఇంకో పాట హుషారుగానే ఉంటుంది, కొంచెము తాగుబోతూ పాత్ర కి పాడినటువంటి పాట. ఈ పాటని మనం విందాం. ఇది వినిపించబోయే పాట ఏ సినిమాలోదో తెలిసినా ఫోన్ చేయండి 9726361966, హీరో తెలిసినా ఒకవేళ. ఓకే, ఇదిగోండి ఈ పాట.

0: ¿Qué potan? ¿Potan?
1: మనకు ఆన్సర్ చెప్పేశారు ఎవరు అంటే మనకు పాపన్ గారు. పాపన్ గారు ఆయన అంకుల్ అండి, మన ఆర్జే ధీరజ్ ఉన్నారు కదా, వెండర్స్ చేస్తుంటాడు, మీరు ఇండే ఉంటారు. ఆయన అబ్బాయి చాలా లోతుగా పరిశీలించి మాట్లాడుతుంటాడు. మీ ఒకవేళ విని ఉండకపోతే తప్పకుండా వినండి ఆయన షో 9 Wednesdays 7-9. ఆధ్యాత్మిక విషయాలు, పౌరాణికాలు వీటి మీద చాలా పట్టు ఉన్నటువంటి అబ్బాయి ఆర్జే. ఓకే, ఇందాకటి పాట బుద్ధిమంతుడు అని చెప్పాడు. నేను దాన్ని బుద్ధిమంతుడు కూడా అంటుంటాను. ఎందుకు అంటే ఆ పాటలో ఆయన బుద్ధి పట్టుకుని పాడుతుంటాడు. బుద్ధి అంటే అది మీకు తెలిసే ఉంటుంది. ఈ బుద్ధిమంతుడు సినిమా అఫ్ కోర్స్ ఇది మన బాపు సినిమాయే. ఇందులో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఈ అన్న తమ్ములకి, అదేంటన్నది మీకు ఒక చూసాయిగా తెలిసి ఉన్నారు చెప్పండి ఎవరైనా చూసి ఉంటే సినిమా. ఓకే, ఈ లోపల మనం ఇప్పుడు హాలోవీన్ సెలబ్రేషన్ అండి. ఇక్కడ లేడీ సురభిడు స్పోక్ అండ్ స్పార్కిల్ కమ్ డ్రెస్ టు ఇంప్రెస్ అండ్ జాయిన్ అస్ ఫర్ ఎ ఫన్ ఫీల్డ్ కాస్ట్యూమ్ కాంటెస్ట్ అండ్ ట్రంక్ ట్రిక్ ఆర్ ట్రీట్ విత్ స్పూకీ సర్ప్రైజెస్ స్వీట్ ట్రీట్స్ అండ్ ప్లెంటీ ఆఫ్ హాలోవీన్ ఫన్ ఫర్ ది హోల్ ఫ్యామిలీ హ్యాపెనింగ్ ఎప్పుడు అంటే October 10th అట్ Hareli Prosper. So pick your favorite costume, decorate your trunk and get ready to spook and sparkle with Radio Surabhi. Alage meeku India Today gurinchi cheppali. India Today foodies andi, Dallas foodies tappakunda vinandi. Weekend plans unte tappakunda make them delicious with the Grand Weekend Buffet. Ekkada avutundi Grand Weekend Buffet ante India Today restaurant. A delicious spread of your favorites all in one place, and Thursdays just got better with irresistible chats. Weekend ante buffet, Thursdays ante chat. Head to India Today restaurant. Ekkada undi ante 151 North Nolan Drive, suite number 100, South Lake, Texas 7609. India Today, come hungry, live happy. Okay. So indakati buddhimantudu paata విన్నాము. నేను ఈ ఇదే క్రమంలో మనకు అలా ఇప్పుడు 8 గంటల నుంచి మనం ఇందులోకి వెళ్దాం. ఇందులోకి అంటే మన ఇంకో సెగ్మెంట్ ఇది ఆదాన ప్రదానాలు అంటే ఆదానం అంటే తీసుకోవడం, ప్రదానం అంటే ఇవ్వడం కదా. అది హిందీ సినిమాలు, తెలుగు సినిమాలు వాటి గురించి మనం మాట్లాడుకుందాం. హిందీ సినిమాల గురించి కాదు, పాటల గురించి. అదే కొన్ని పాటలు ట్యూనింగ్ సేమ్ ఉన్న పాటలు వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ సెగ్మెంట్ 8 గంటల లోపు మీకు ఇంకో మంచి పాట వినిపిస్తాను. ఇది కూడా మనకు ఏంటి అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఇప్పుడు విశ్వనాథ్ ఉన్నారనుకోండి, ఆయన సినిమాలు చాలా వరకు మీకు తెలిసి ఎస్ అక్షరంతోనే మొదలవుతాయి. కానీ ఎస్ అక్షరంతో మొదలు కాని సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఈ ఒక్క సినిమా ఇది. కృష్ణ గారు నటించారు. ఇది ఏ సినిమా ఇప్పుడు పాట వినిపించబోతానో ఆ సినిమా పేరు తెలిస్తే ఫోన్ చేయండి. ఇదిగోండి ఈ పాట ఇప్పుడు మీకోసం.

ఇందాక ఫోన్ లో మనకు ఆనంద్ గారు తర్వాత సుగత గారు మాట్లాడారు. సుగత గారు కరెక్ట్ గా చెప్పారు, ఇది ఉండమ్మ బొట్టు పెడతా. కృష్ణ ఒక సూపర్ స్టార్, ఒక డేరింగ్ డాషింగ్ హీరో, ఈ కూడా కే విశ్వనాథ్ వాడుకున్నారు అంటే ఆయన సినిమాలో మరి కృష్ణ అలా చేశాడు అనమాట. కృష్ణ కేశ్వనాథ్ కూడా సరిపోయాడు, అలాగే కృష్ణ అఫ్ కోర్స్ బాపు గారికి కూడా సరిపోయారు. తెలిసే ఉంటుంది మీకు, అసలు సాక్షి సినిమా అందులో కృష్ణ. ఆ తర్వాత సుగాతి గారు చెప్పారు, మన ఆనంద్ గారు చెప్పారు అది కృష్ణ అవతారం, ఆ సినిమా కూడా బాపుదే. ఇలా కృష్ణ బాపు విశ్వనాథులకు కూడా ఆయన సరిపోయాడు, రాఘవేంద్రరావు కూడా సరిపోతారు. ఆయన ఎలా మలిస్తే అలా మలిసిపోతారు అనుకుంటాను. అది సరే, ఆ ప్రస్తావన వచ్చింది కానీ చెప్తున్నాను. ఇందాక ప్రశ్న అడిగాను కదా, దానికి సమాధానం వచ్చేసింది. దైవ బలంలో ఇంకో ఆ తర్వాతి తరం హీరో ఆయన వచ్చాడు అన్నారు కదా, ఆ దైవ బలం సినిమాలో చిన్న పాత్రలో ఆయన మరెవరో కాదు, శోభన్ బాబు. అది సుగత గారు చెప్పారు సార్ ఆన్సర్. ఓకే, మనం మళ్ళీ బ్రేక్ లోకి వెళ్తాం, కానీ బ్రేక్ లోకి వెళ్ళబోయే ముందు మిమ్మల్ని నేను మిమ్మల్ని అలరిస్తూ మీ చిరునవ్వుల్ని కాపాడుతూ ఉన్నానని అనుకుంటున్నాను. అలాగే దీన్ని ఇంకా పదిలిపరచుకోవాలంటే మీరు మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే తప్పకుండా. ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి. ఈ ఆఫర్ ఎక్కడా అంటే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడెంటిక్స్ వాళ్ళది అన్నమాట. వాళ్ళని సంప్రదించాల్సిన ఉంటుంది. నంబర్ 9724845400 ఆర్ యూ కెన్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లైన్ డాలస్. ఇంకో పాట అయితే వినిపించలేను ఎందుకంటే మనం బ్రేక్ దగ్గరగా ఉన్నాము కాబట్టి. కానీ ఇందాక ఏదైనా ప్రశ్న మిగిలిపోయి ఉంటే దానికి ఆన్సర్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ మనం ఇంకో సెగ్మెంట్ లోకి వెళ్తాం. ఆదాన ప్రధానాల సెక్షన్ ఏమిటో ఒక్కసారి వివరిస్తాను. మళ్ళీ ఏమీ లేదు, కొన్ని పాటలు కనీసం 2-3 పాటలు మనం విందాము. ఇవాళ కూడా హిందీలో పాట వినిపిస్తాను, మీరు వినేసి ఆ పాట తెలుగులో ఏదో చప్పును గుర్తుపట్టేసి నాకు ఫోన్ చేయాలి అనమాట. 9726361966 కి. ఆ తర్వాత మన తెలుగు పాటను కూడా వినడానికి ఉంటుంది అనమాట. మీరు ఫోన్ చేసే వరకు ఆ హిందీ పాట అలా మీకు వినిపిస్తూనే ఉంటాను. మీ ఫోన్ రాగానే చప్పున హిందీ పాటను ఆపేసి మీ ఆ తెలుగు పాట కరెక్ట్ అయితే ఆ తెలుగు పాటను మీకు వినిపిస్తాను అనమాట. ఈ ఉండమ్మ బొట్టు పెడత ఇందాక విన్నటువంటి ఆ పాటలో హీరో కృష్ణ అని అనుకున్నాం కదా, హీరోయిన్ జమున. హీరోయిన్ జమున కృష్ణ కంటే దాదాపు 6-7 సంవత్సరాలు పెద్ద అయినా కానీ వాళ్ళిద్దరి కాంబినేషన్ లో చాలా హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. అలా జరిగేది ఆ కాలంలో, అందుకే ఇక్బాల్ తో 6 రోజులు లేని కార్యక్రమం. ఇలాంటి విషయాలు మనం ప్రస్తావిస్తూ ఉంటాం ప్రతి ఆదివారం. మళ్ళీ మనం బ్రేక్ లోకి ఇంకో 2 సెకండ్లు వెళ్తున్నాం, వెళ్ళి వచ్చిన తర్వాత మనం ప్రయాణాన్ని కొనసాగిద్దాం. వింటూనే ఉండండి రేడియో.

0: Radio Surabhi, 107.9 FM, HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM, HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. మీరు మీ ముఖము చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
5: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేరువేరు ప్రాంతాలు, వేరువేరు ప్రాజెక్ట్స్, వేరువేరు ధరలు, వేరువేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ, యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
8: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
8: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachikaters.com.
9: ee weekend groceries no teeskostava?
10: Rice, dal, snacks, veggies, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
9: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
11: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
9: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
12: ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, యువర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
13: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
14: ఐ హావ్.
13: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

Mana ke? Hello, Andy.

వింటున్న శ్రోతలందరికీ ఒకసారి మళ్ళీ స్టూడియోలో నంబర్ 972-636-1966. ఇప్పుడు మీకు ఈ ఆదాన ప్రధానాల్లోకి వెళ్ళిపోదాం, నేరం శిక్ష గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే ఈ ఆదాన ప్రధానాల్లో ముఖ్యంగా నేను ఒక హిందీ పాటను వినిపిస్తానని చెప్పాను కదా, హిందీ పాటను వినిపిస్తాను. ఆ హిందీ పాట విన్న తర్వాత ఆ హిందీ పాట కి తెలుగులో ఏదై ఉంటుందో మీకు గుర్తొస్తే తప్పకుండా ఫోన్ చేయండి. ఇప్పుడు నేను వినిపిస్తాను ఈ పాట, చాలా హిందీలో బాగానే ఇది పాపులర్, కానీ తెలుగులో ఎంతవరకు మీరు విన్నారో తెలీదు. కానీ ఇదిగోండి ఈ పాట ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను.

ఈ పాటను వింటున్నారు కదా, స్టూడియోలో నంబర్ 972-636-1966. ఈ ఇది హిందీలో అనురాగ్ అనే సినిమా అన్నమాట. ఇందులో మౌస్మీ చటర్జీ నటించినటువంటి సినిమా. అయితే తెలుగులో ఇదే సినిమా వచ్చింది. అయితే ఇదే పాట కూడా ట్యూనింగ్ లో ఉంది, మీకు గుర్తు వస్తుందేమని ఈ పాట ఇందాక వినిపిస్తున్నాను. చూద్దాం మీలో ఎంతమందికి గుర్తుందో ఈ పాట. చాలా రేర్ గా వినిపించినటువంటి పాట ఇది. హిందీలో అయితే బాగానే హిట్, తెలుగులో అంతగా ఇదే ట్యూనింగ్ తో ఉన్నా గానీ అంతగా హిట్ కాలేదేమో అనిపిస్తుంది. చూద్దాం. ఈ లోపల మనం ఈ రెస్టారెంట్ డీల్స్ బనానా .com ఉందండి. ఈ రెస్టారెంట్స్ ఓనర్స్ మీరు ఒకవేళ వింటూ ఉంటే, షో అవర్స్ అండ్ మీ దగ్గర టూ లెస్ వాకిన్స్ ఉంటే మీ రెస్టారెంట్ లో డీల్స్ బనానా .com ఏ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ క్యూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. బట్ రెస్టారెంట్ ఓనర్స్, హియర్ ఇస్ ది ఎక్సైటింగ్ పార్ట్. మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషన్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు ఈ డీల్స్ బనానా AI డస్ ది హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. దేర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్ అండ్ ది బెస్ట్ పార్ట్, ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ది గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 మంత్స్. సో రెస్టారెంట్ ఓనర్స్, డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దెమ్ ఏ రీజన్ టు. సో విజిట్ డీల్స్ బనానా .com టు బికమ్ ఏ పార్ట్నర్ అండ్ స్టార్ట్ turning your offers into more walk-ins. మన డాలస్ లో ఈవెంట్స్ కి కొద్దా ఉండవు కదండి. అలాగే టీ ప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్ అరౌండ్ ది కార్నర్. ది తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఇన్వైట్స్ యూ టు అన్ అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు, ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలిశెట్టి అండ్ ది ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్. ఇది ఎప్పుడు October 17 ఫ్రమ్ 12 noon టు మిడ్ నైట్ అట్ కోమెరికా సెంటర్, 2601 Avenue ఆఫ్ ది స్టార్స్, ఫ్రిస్కో, టెక్సస్. అండ్ హియర్ ఇస్ ది బెస్ట్ పార్ట్, ఎంట్రీ అండ్ పార్కింగ్ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి మీరు బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్స్ ని ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి ఇది మీరు ఈ October 17 గుర్తుంచుకోండి, కో అమెరికా సెంటర్, ఫ్రిస్కో. సో కమింగ్ బ్యాక్, మన పాట ఒకసారి హిందీలో చిన్నగా మళ్ళీ ఒక్కసారి వినిపిస్తాను.

అయితే నాకైతే సమాధానాలు కరెక్ట్ ఏం రాలేదు కాబట్టి నేను ఈ తెలుగు పాటను వినిపించేస్తాను. ఇదే హిందీ ట్యూనింగ్ తో ఉన్నటువంటి తెలుగు పాట. ఇది శ్రీదేవి నటించారు. శ్రీదేవి మొదటిసారిగా హీరోయిన్ గా నటించినటువంటి సినిమా ఇది అనుకుంటాను. ఈ పాట ఇప్పుడు మీకోసం.

పాట అయిపోయింది, మీరు ఆనేరికి వచ్చేసారు ఆనంద్ గారు. యూఆర్ రైట్ అనురాగ్ మౌస్మీ చటర్జీ. హిందీ మే జబర్దస్త్ గానా హెచ్ హువా థా, మత్ తెలుగు మే జ్యాదా లోగోకు నహీ మాలూమ్ యే. చలో ఇప్పుడు మనం ఇంకో పాటలోకి వెళ్దాం, కానీ వెళ్లే ముందు ఇంకో చిన్న ప్రకటన ఏమిటి అంటే, గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో మీరు హైదరాబాద్ లో ప్రాపర్టీస్ కోసం చూస్తుంటే తప్పకుండా మీరు వెళ్లాల్సిన ప్లేస్ అండి ఇది. ఇది డాలస్ లో అక్టోబర్ 10th and 11th గా అవుతుంది గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హ్యాపెనింగ్ అట్ హయాత్ రిజెన్సీ ఫ్రిస్కో. మీరు అక్కడ అన్ని ప్రాజెక్ట్స్ హైదరాబాద్ కాకుండా మిగతా సిటీస్ లో సౌత్ ఇండియా ఉన్నటువంటి సిటీస్ లో కూడా వాళ్ళు బిల్డర్స్ వచ్చి అక్కడ మీకు అన్ని విషయాలు చెప్తారు. హైదరాబాద్ లో అయితే ప్రైజెస్ కానీ, నిపోలిస్ కానీ, కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్టిక్ట్, తెల్లాపూర్, చేవెల్ల, కొంపల్లి ఇలాంటి ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్ ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట మీరు చూడొచ్చు అన్నమాట. ఇది గృహప్రవేశ్ జరగబోతుంది. మీరు అలాగే 14th annual సిల్క్ థ్రెడ్స్ చారిటీ గాలా, ది 14th annual సిల్క్ థ్రెడ్స్ చారిటీ గాలా, ది టాపెస్ట్రీ ఆఫ్ డ్రీమ్స్ ఈజ్ హ్యాపెనింగ్ సాటర్డే October 3rd అట్ 7 PM అట్ హోటల్ ఇండిగో లాస్ కోలినాస్ ఇన్ ఎర్వింగ్, ఫీచరింగ్ రెనౌండ్ ఇండియన్ డిజైనర్ రోహిత్ కే వర్మ. ది ఈవినింగ్ విల్ షో కేస్ ఎక్స్క్విజిట్ ఇండియన్ కల్చర్ అండ్ ఆర్టిస్ట్రీ ఆల్ వైల్ సపోర్టింగ్ హంగర్ మిటావో అండ్ ఇట్స్ వర్క్ టు ఫైట్ హంగర్ through local food banks. The dress code is Indian formal or black tie and this is an adult only event. For tickets and more information visit silkthreadsfundraiser.com silkthreadsfundraiser.com. Music and dance for Vision 2026. Sankara Netralaya USA presents Music and Dance for Vision 2026, a special evening of music and dance in support of eye care and vision initiatives on Sunday, October 4th, 2026 at the Irving Arts Center located at 3333 North MacArthur Boulevard, Irving, Texas. Come enjoy and an evening of music, dance and entertainment while supporting the mission of Sankara Netralaya. For more information and to support the cause, visit shankaranetralayausa.org or call them at 855-463-8472. Music and Dance for Vision 2026. Manu, mana adhar pradhanallo unnamu. Okappa, manu ee paata indaka anuragalu nunchi vinnam kada. అలాగే ఇంకో కొన్ని పాటలు విందాము, కనీసం ఒకటైనా రెండైనా. ఈ పాట నేను ఏం చేస్తానంటే ఒక పాట మీకు వినిపిస్తాను, ఇది తెలుగులో వినిపిస్తాను. తెలుగులో వినిపించిన తర్వాత దీన్ని మన హిందీలో ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని గుర్తుపడతాం. ఏమంటారు, ఇది ఇది రివర్స్ ఇంజనీరింగ్లోకి వెళ్దాం. అయితే ఈ పాట ఇప్పుడు మీకు వినిపించబోతున్న పాట ఇదిగోండి. ఈ పాట ఏ సినిమాలో గుర్తించండి, గుర్తించిన తర్వాత హిందీ పాట కూడా వినిపిస్తాను దీనికి. ఓకే, రివర్స్ ఇంజనీరింగ్.

0: ఇస్తుందా?
1: ఇన్పడుతుందండి. ఇంతకామ్
0: ఇంతకామ్ అంటారా?
1: అవునండి.
0: ఏ పాట? కరెక్ట్ గా వస్తున్నారు వస్తున్నారు. వినిపిస్తుందా?
1: అవునండి,
0: కరెక్ట్ గా పట్టుకున్నారు. ఇంతకామ్ పగ పట్టిన పడుచు, ఇంతకామ్ హిందీలో. మన రివర్స్ ఇంజనీరింగ్ లో కూడా మనం సక్సెస్ సాధించాం. థ్యాంక్ యూ అండి బాబు. థ్యాంక్
1: యూ. గుడ్
0: ఈవినింగ్. సో పాపన్ గారు కరెక్ట్ గా చెప్పేశారు, పగబట్టిన పడుచు ఈ సినిమా. పగబట్టిన పడుచులో ఉన్నటువంటి ఈ పాట, ఈ పాటని ఒరిజినల్ మూవీ మనకి ఏంటంటే ఇంతకామ్. ఇంతకామ్ అంటే కూడా పగను తీర్చుకోవడం అన్నమాట దాని అర్థం. అందులో హెలెన్ పాట ఉంటుంది. ఆ పాటను పూర్తిగా వినేద్దాం. పూర్తి పాట ఆ పాట విన్న తర్వాత మనం ఈ బ్రేక్ లో కూడా వెళ్ళిపోతాం. వింటూనే ఉండండి రేడియో సురభి. ఇదిగోండి ఈ పాట ఇప్పుడు మీకోసం.

0: leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చార్మ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చార్మ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమీ కబాబ్, పరాటా కూడా.
4: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గోటు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు నచ్చిన ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: హలో డాలస్, మధురమైన సంగీతం, అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింద్ ఆర్ట్ సెంటర్ లో శంకర్ నేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలిరండి. మరిన్ని వివరాలకు శంకర్ నేత్రాలయ యుఎస్ఏ .org.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్. వి నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: రేడియో
5: సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యూర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
4: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modil pettindi India Bazaar lo. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
7: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
8: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
10: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
11: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
12: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
11: హాయ్, నేను మీ తేజ సజ్జ.
12: టు లిసన్ టు రేడియో సురభి
11: 107.9 HD3.
10: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
11: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
7: మీ నేస్తం
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: 107.9 FM HD3.

జరుగుద్దని నీకు ముందే తెలిసింటే పాట పోసుకుని దొరకకుండా చేసి ఉండొచ్చు కదా. సరే రేపైనా సునీత స్కూల్కి వచ్చేటట్టు చూడు.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
8: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
11: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
6: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
7: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు ప్రాజెక్ట్స్, వేర్వేరు ధరలు, వేర్వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
9: హాయ్, అండ్ రామ్గోపాల్ వర్మ.
10: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
11: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
12: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
0: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

put a dude without you. I want to love you forever.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Suravi meekandistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Suravi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि अंटे आहारं अनेदि केवलं फुड् कादु इट्स् अ पर्फेक्ट् बालन्स् देशकालमान परिस्थितुलु प्रकृति दानि पडिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि बट् वि मूव्ड् आन् स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एक्टेक् आईएनसी मल्लेमारी फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड् इट् ईस् द फ्यूचर् वीवीएफ् एक्टेक् आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi, America lo telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలిల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: ఐ ఎన్ రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. అదే 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar tho. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్తి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: రేడియో సురభి
5: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
2: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: are the undisputed leaders in the radio space. You know, beyond Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దియర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Tatra khalu imani ashtav ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Pallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Pallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Akattukuntam, opattu padtam. Radio Surabhi.
0: Radio Surabhi. KDXX 107.9 FM HD3. Louisville, Texas. America lo Telugu nestam.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: calibration knowledge though, meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: హాయ్, ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
2: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగునేస్తం రేడియో సురభి
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
7: వీ నేస్తాం
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
3: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటి. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాముగోపాల్ వర్మ, అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
0: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि अंटे आहारम अनेदि केवलं फुड कादु इट्स अ पर्फेक्ट बैलेंस देश कालमान परिस्थितुलु प्रकृति दानि पडिंचे विधानं इवन्नी कूडा चोडवुतायि अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि बट वी मूव्ड ऑन स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एग्टेक आईएनसी मल्लेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड इट इज द फ्यूचर वीवीएफ एग्टेक आईएनसी is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina. Weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా ఏం చేస్తామండి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్తి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
2: రేడియో సురభి. రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: రేడియో
5: సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
1: Gata 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
6: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
7: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
6: హాయ్, నేను మీ తేజ సజ్జ.
7: టు లిసన్ టు రేడియో సురభి
6: 107.9 HD3.
5: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
6: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్ గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం.
3: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Go!
7: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM హెచ్డిలో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: Yes sir.
8: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డొరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Namaskaram, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: vibration knowledge though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ INC is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: కోటి శంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామో పాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ శంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek on this stone, the Project W, Effective Wealth Management Strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3. IPL matches aina, kotta movie release aina, news aina, time aina, diga chudda Radio Surabhi, America lo telugustam.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీప్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 919-491-4514.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ ప్లానో అండ్ ఎల్డొరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
11: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
10: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
11: హాయ్, నేను మీ తేజ సజ్జ.
10: టు లిసన్ టు రేడియో సురభి
11: 107.9 HD3.
10: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
11: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్, వి నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: skills, calibration knowledge to neeku best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Mera tumhara hamara pyar sabka favorite india bazaar
2: gata 24 ella nunchi india bazaar manandarki kavalsina vastulu anni andistu it has grown on us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in McKinney, fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
3: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi ante aaharam anedi kevalam food kadu it's a perfect balance desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai ala chuste mana roots farming lo unnai but we moved on still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai so let's get back to our roots with vvf agtech inc Vallemari farms believes that farming is not backward. It is the future. VVF Agtech INC is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
5: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538 From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ
7: అందరికీ నమస్కారం నేను మీ విజయన్ ఆదిత్య
8: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్
9: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి
6: రేడియో సురభి
8: రేడియో సురభి రేడియో సురభి
9: మీ తెలుగునేస్తం రేడియో సురభి
10: 107.9 FM HD3

అంత తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: ఫేవరెట్?
1: ఇప్పటి నుంచి?
0: ఇప్పటి నుంచి నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనీ లేదు, అందుకనే చెప్పనే లేదు.

0: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జా.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
2: రేడియో సురభి. రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिनचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विथ् वीवीएफ् एग्टेक् आईएनसी. मल्लेमारि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् आईएनसी is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
3: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా ఏం చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
10: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
9: హాయ్, నేను మీ తేజ సజ్జా.
10: టు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3.
8: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
9: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాను. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాను. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాము పాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: calibration knowledge, though, neeku best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ee dosa, medu vada, A to B executed special thali, misbella va, cheese dosa, paneer dosa, honey chili garlic lotus and aamki paneer tikka, which ami kava parata kuna.
2: Endi bro, gani yeppino, nen specials matrame adina.
1: Inka unnai, cheppantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A to B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
3: Tatra khalu imani, ashtav ahara vidhi visesha ayatanani bhavanti. Ani ayurvedan chaptondi. Ante ahara vanedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakriti dani pandinche vidhanam. Ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta polallo chikkukupoyunnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward. It is the future. VVF AgTech Inc. is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, diga thoduga Radio Surabhi, Americano telugulostam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
8: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meeku andistundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వాలి.

0: calibration knowledge, though, you get best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఇది బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో.

0: Is you calling for farming? Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: IPL matches aina, kotta movie release aina, news aina, timing aina. Diga thoda Radio Surabhi, America lo telugu ishtam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వాలి.

0: place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: Skills, calibration, knowledge, though, Niko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ హాంకీ పన్నీర్ టిక్కా, విచ్ అమీకావా పరోటా కూడా.
2: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గోల్డ్ ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
0: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with vvf agtech inc. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Malemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
3: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ముందుగా చూడగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
4: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: generation knowledge though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Shepard sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, e dosa, medu vada, A to B executed special thali, bisbel lava, cheese dosa, paneer dosa, honey chili garlic lotus and pumpkin paneer tikka, which I make a parata.
2: Kendi bro, gani yeppino, and specials matrame adina.
1: Inka unne, cheppantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
3: Tatra khalu imani, ashtav ahara vidhi visesha ayatanani bhavanti. Ani ayurvedan cheptundi. Ante ahara anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam. Ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta polallo chikkukupoyunnai. So let's get back to our roots with VVF AgTech Inc. Malemari Farms believes that farming is not backward. It is the future. VVF AgTech Inc. is your calling for farming. Malemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, diga thoduga Radio Surabhi, America lo telugu istam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
5: Radio
6: Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: Shepard sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, e dosa, medu vada, A to B executed special thali, bisbel lava, cheese dosa, paneer dosa, honey chili garlic lotus and pumpkin paneer tikka, which I make a parata.
2: Kendi bro, gani yeppino, and specials matrame adina.
1: Inka unne, cheppantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
3: Tatra khalu imani, ashtav ahara vidhi visesha ayatanani bhavanti. Ani ayurvedan cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam. Ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta polallo chikkukupoyunnai. So let's get back to our roots with VVF AgTech Inc. Malemari Farms believes that farming is not backward. It is the future. VVF AgTech Inc. is your calling for farming. Malemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ముందుగా చూడగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
8: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
9: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
10: Radio Surabhi.
11: Radio Surabhi.
12: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
9: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
13: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
14: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవు

0: listening to Radio Surapi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్ లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమిక వారట.
4: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desha kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
6: Adhe 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि अंटे आहारं अनेदि केवलं फुड् कादु इट्स अ पर्फेक्ट बैलेंस देशकालमान परिस्थितुलु प्रकृति दानि पंडिचे विधानं इवन्नी कूडा तोडवुतायि अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि बट वी मूव्ड ऑन स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एक्टेक आईएनसी वल्लेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड इट इज द फ्यूचर वीवीएफ एक्टेक आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్బెల్ లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా, చమిక పరాటా.
4: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
6: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ క్రిస్కో కోయదుర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
6: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि अंटे आहारं अनेदि केवलं फुड् कादु इट्स् अ पर्फेक्ट् बालन्स् देशकालमान परिस्थितुलु प्रकृति दानि पण्डिचे विधानं इवन्नी कूडा तोडवुतायि अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि बट् वी मूव्ड् आन् स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एग्टेक् आईएनसी वल्लेमरी फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड् इट् ईस् द फ्यूचर् वीवीएफ् एग्टेक् आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: Hi guys, this is Ravi Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in the United States. 107.9 FM, HD3 quality to meeku marinta cherukapotham. Keep listening, me nestam Radio Surabhi.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggara nunchi acoustic wall setup varku, they will help you at an expert level. Vala highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas, the number one Telugu station, OG Telugu Radio, only on 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
9: Sure. How many people are we expecting?
8: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
9: Idi office party a leka jatra?
8: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas is the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్ చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Pallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
9: Sure. How many people are we expecting?
8: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
9: Idi office party aa leka jatra?
8: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, we understand the Project W, Effective Wealth Management Strategies. We personal key industry experts and inche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Radhika, next week my office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
7: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
6: Idi office party a leka jatra?
7: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ టు బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్ వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
7: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Morland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
8: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
9: Guilty, Your Honor. Guilty of good taste.
8: Yes.
9: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బైట్ టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
8: What is this address again?
7: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaterers.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో, కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
7: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste. Yes.
7: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
8: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
6: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
6: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaterers.com.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
4: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో. కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: Yes.
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine-in, take-out or delivery.
5: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachiketos.com.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: హలో డాలస్, మధురమైన సంగీతం అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింగ్ ఆర్ట్ సెంటర్ లో శంకర నేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలే రండి. మరిన్ని వివరాలకు శంకర నేత్రాలయ యుఎస్ఏ .org.
0: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ us, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way taken free. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
5: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
0: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాజనెట్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

0: this? We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హలో డాలస్, మధురమైన సంగీతం అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింగ్ ఆర్ట్ సెంటర్ లో సెకండ్ నేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలి రండి. మరిన్ని వివరాలకు సెకండ్ నేత్రాలయ యుఎస్ఏ .org.
0: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
4: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Hyatt Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
0: మేము నలుగురు ఎప్పుడూ రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హలో డాలస్, మధురమైన సంగీతం అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింగ్ ఆర్ట్స్ సెంటర్ లో శంఖ నేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలి రండి. మరిన్ని వివరాలకు శంఖ నేత్రాలయ USA.org.
0: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ us, మనకి లక్కీ చార్మ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చార్మ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
4: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
5: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support @mypursue.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
5: India ki teleport aithe enta baaguntundo.
6: What if India was just a tap away?
7: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ.com ఆర్ రైట్ టు సపోర్ట్ @mypursue.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Vallimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
1: India ki teleport aithe enta baaguntundo.
3: What if India was just a tap away?
4: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my Pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
1: Tick tick. Radio Surabhi time check. Studio lo time 9:08.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
6: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheyipothe. New York lo ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇజ్ంట్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ మై పర్సూ.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge, though, make a best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes, sir.
1: Rajuraj's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tally. Option C, tally only. And option D, chat, tally and catering.
3: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tally and catering.
1: You're absolutely right. Rajuraj's Kitchen lo mana favorite chat items along with the tallies are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
4: Visit Rajuraj's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas' number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తోంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
0: హలో డాలస్, the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi.
11: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
12: Announcing the departure of Vamsi and Geeta. Flying to the universe of love in a short while from now. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, వి కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: అవుతుంది
0: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఎస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సాస్.

0: skills, calibration, knowledge, though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Kodi rupayal kosam mee aakhari prashna. Ready?
2: Yes, sir.
1: Rajala's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajala's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajala's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సాస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్
4: మిస్టర్ అవినాష్ మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం దీనికి మీ సంజాషి ఏంటి
5: గిల్టీ యువర్ ఆనర్ గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్
6: ఎస్ ఒకరోజు బిర్యానీ అని ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని
5: ఎలా ఆగను మహాశయ ఎలా ఆగను
1: వెన్ ఇట్స్ దట్ గుడ్ యు కాంట్ హెల్ప్ బట్ గో బ్యాక్ టేస్ట్ ది వర్డిక్ట్ యువర్ సెల్ఫ్ అట్ బావర్చి డాలస్ ఫేవరెట్ స్పాట్ ఫర్ ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ డైన్ ఇన్ టేక్ అవుట్ ఆర్ డెలివరీ
6: వాట్ ఇస్ దిస్ అడ్రస్ again
1: Babaji Indian Cuisine 8201 Ohio Drive Plano call 972-234-9909 or visit babajikaters.com from chaos to clarity your day begins with 100 notifications customers calling emails piling up deadlines chasing you then Zoho steps in one login one dashboard one clear view of your entire business for the entrepreneur who wants clarity not chaos Zoho powering possibilities with Radio Surabhi
7: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ క్రిస్కో కోయదుర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు వీరు మీ ముఖము చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం చదువు ఆరోగ్యం ఆర్థిక సమస్యలు కోర్టు సమస్యలు సంతాన సమస్యలు మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552 వెబ్సైట్
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్.
6: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
1: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaterers.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదుర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్.
6: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ srinivasarajukoyedara.com.
8: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo ma chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. 100 inch vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all.
9: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

Good morning. Welcome to Magical Mondays with me, Sudha. ఆ సాంగ్ నేను ఎందుకేసానో మీకు అందరికి తెలిసే ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు కనుక డాలస్ లో ఉండుంటే యు నో ఇట్. ఇట్ రెయిన్డ్ ఈ రోజు. వర్షం చూస్తే అబ్బా ప్రాణం లేచొచ్చిందని చెప్పాలి. వి వర్ వెయిటింగ్ ఫర్ దిస్ రెయిన్, అందుకనే ఈ సాంగ్ తో స్టార్ట్ చేశాను. దిస్ ఇస్ అఫ్ కోర్స్ నా ఫీలింగ్ అండ్ మనందరి ఫీలింగ్ అని అనుకుంటున్నాను. దిస్ సాంగ్ కంప్లీట్లీ emotes what we are feeling right now kada. Indralo ee song vinte pranam lechochinattu untadi. So alage manandar feeling today morning when rain welcomed us. Chaala baaga anipinchindi and ee manchi feeling tho manam Monday ni start chesedam. I don't want to interrupt this song. I will play this song and din tarvata malli inka chaala maatladukundam manam. Stay with us. This you are listening to Radio Surabhi.

విసిరిము వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా అరివిల్లు ఎస్తి కరిమబ్బు వానవాడా వేయని ఇరువెల్ల మనసు వడగళ్ళు.

ఓకే మండే మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ నేను మీ ఆర్జే సుధా ఐ ఆమ్ రెడీ విత్ ఆల్ ద టాపిక్స్ ఐ వాంటెడ్ టు డిస్కస్ టుడే కానీ వర్షం వచ్చేసరికి ఆ ఫీలింగే వేరు కదా చాలా రోజుల నుంచి మనం వర్షం కోసం వెయిట్ చేస్తున్నాం డాలస్ లో ఎస్పెషలీ అండ్ వాన పడేసరికి ఆ సాంగ్ నేను ప్లే చేయాల్సి వచ్చింది ఇంద్రా సాంగ్ టు కీప్ దట్ ఫీలింగ్ టు కీప్ దట్ లవ్లీ వాన ఫీలింగ్ ఓకే మండే మార్నింగ్ అలార్మ్ కి మనకి మధ్య ఒక పెద్ద ఎమోషనల్ బ్యాటిల్ ఉంటది కదా నాకైతే ఈ రోజు లేవాలనే అనిపించలేదు అలా పడుకొని కాఫీ సిప్ చేస్తూ ఆ వర్షం ని ఎంజాయ్ చేయాలనిపించింది కానీ డ్యూటీ కమ్స్ ఫస్ట్ అండ్ ఆఫ్ కోర్స్ మీ అందరూ నా కోసం వెయిట్ చేస్తుంటారు కాబట్టి వచ్చేసాను బట్ వీక్ అయిపోయింది వీకెండ్ హోప్ఫుల్లీ అందరూ మంచిగా రిలాక్స్ అయి ఉంటారు ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను డోంట్ వరీ ఇట్స్ అ బ్రాండ్ న్యూ వీక్ అండ్ హోప్ఫుల్లీ అ ఫ్రెష్ స్టార్ట్ ఫర్ ఆల్ ఆఫ్ us అండ్ టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ వీ యూజ్ వెరీ క్యాజువలీ ఇన్ అవర్ ఎవ్రీ డే కాన్వర్సేషన్ సంథింగ్ మనం పీపుల్ ని డిస్క్రైబ్ చేయడానికి మన రిలేషన్షిప్స్ గురించి అండ్ ఈవెన్ వెన్ వీ టాక్ అబౌట్ అవర్ సెల్ఫ్స్ అది ఏంటి అనుకుంటున్నారా దట్ వర్డ్ ఇస్ యాటిట్యూడ్ వాడికి చాలా యాటిట్యూడ్ ఆవిడికి చాలా యాటిట్యూడ్ ఆమెకి చాలా యాటిట్యూడ్ ఇవన్నీ మనం వింటుంటాం బట్ యాటిట్యూడ్ అంటే ఏంటి ఇస్ ఇట్ రియలీ దట్ నెగటివ్ మేబీ నాట్ బట్ టుడే ఐ వాంట్ టు లుక్ ఎట్ యాటిట్యూడ్ అ లిటిల్ డిఫరెంట్లీ How does attitude affect the way we experience life? Asalo mana life lo attitude etla changes tadi mana experiences ni ela changes tadi mana inner feelings ni and how does it impact everything around us? Deeni gurinchi manam inka maatladukundam chaalane maatladukundam but until then let's hear this song and I will be right here waiting on the other end to talk more about our topic.

సంబంధించి చిన్న చిన్న విషయాలు మన మూడ్ ని డిసైడ్ చేస్తాయి. ట్రాఫిక్ లో ఎవరు కట్ చేశారు, వెంటనే కోపం. ఇంట్లో కీస్ కనిపించట్లేదు, దానికి చిన్న కోపం.

ఈరోజు వర్షం పడినప్పుడు ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. దానికి చాలా కోపం వస్తుంది, బికాస్ మనం లేట్ అయిపోతున్నాం. వి డిడ్ంట్ యునో పుట్ ఇన్ దట్ టైమ్ డిలే, ట్రాఫిక్ వల్ల వచ్చే డిలే. వి డిడ్ంట్ పుట్ ఇన్ దట్, దాని వల్ల మనకి కొంచెం లేట్ అయిపోతుంది ఆఫీస్ కి. ఆర్ వేర్ ఎవర్ యూ గోయింగ్, ఆ చిరాకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు, కానీ దానికి మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది కొంతవరకు మన చేతుల్లోనే ఉంటుంది కదా. సో దాట్ ఈస్ వాట్ ఈస్ యాటిట్యూడ్. ప్రతి సిచ్యువేషన్ ని పాజిటివ్ గా చూడడమే కాదు, ఆ చిన్న ఇన్సిడెంట్ మన రోజు మొత్తాన్ని స్పాయిల్ చేయకుండా చూసుకోవచ్చు. అది ఎలా? ఆఫ్ కోర్స్ లేట్ అవుతూ ఉంటుంది ఆఫీస్ కి. సమ్ టైమ్స్ యునో కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటాయి, యూ హ్యావ్ టు గెట్ దేర్, కానీ లేట్ అవుతుంది. వాట్ డూ యూ డూ? చిరాకు పడి మన మూడ్ ని పాడు చేసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ యునో స్పాయిలింగ్ ఎవ్రీథింగ్, రిలాక్స్. కొన్ని మనం కంట్రోల్ చేయగలం, కొన్ని మనం కంట్రోల్ చేయలేం. సో కంట్రోల్ చేయలేనప్పుడు ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్, అండ్ అది మనం యాక్సెప్ట్ చేసి have a different attitude, as in like manam edhi emi cheyalemo, so let it be. What do I do now? Ippudu nenu em cheyali? Ippudu nenu manam mana chethilo em undi, em cheyagalam? Maybe call in to work, call in to your colleague and let them know traffic backup ayipoyindi, nenu oka 5 minutes late ga vastanu or 10 minutes late ga vastanu. Or you know what, maybe you don't even need to do that. So bring up your mood with some మ్యూజిక్. మా రేడియో సిరుబి వింటూ మీ మూడ్ని మార్చుకోవచ్చు కదా. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు టాక్ మోర్ అబౌట్. అంతవరకు ఈ సాంగ్ ని వినేసి రండి.

0: ఓకే ఫీడ్బ్యాక్ మన యాటిట్యూడ్ ని ఎలాగా ఇంపాక్ట్ చేస్తుంది మాట్లాడుకుందాం. ఆఫీస్ లో మేనేజర్ ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి, ఒకరు మేబీ దే మైట్ థింక్ నన్ను క్రిటిసైజ్ చేస్తున్నాడు అని ఫీల్ అవుతారు. ఇంకొకరు ఇందులో నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా ఉందా అని ఆలోచిస్తారు. ఫీడ్బ్యాక్ వినడం ఈజీ కాదు, లైక్ ఎస్పెషలీ మనం చాలా ఎఫర్ట్ పెట్టి పని గురించి పని చేసినప్పుడు దాని గురించి ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే కొంచెం బాధగా ఉంటుంది. కానీ ఫీడ్బ్యాక్ ని పర్సనల్ గా తీసుకోకుండా అందులో యూస్ఫుల్ గా ఉన్నది తీసుకుంటే మనకే హెల్ప్ అవుతుంది కదా. మన యాటిట్యూడ్ సిచ్యువేషన్ ని మార్చకపోవచ్చు, కానీ ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఏం నేర్చుకుంటామో మాత్రం మార్చగలదు.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
4: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cherukapotham. Keep listening me nestam Radio Surabhi.
5: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
7: Yes sir.
6: Rajula's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
6: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Enta ante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
8: Visit Rajula's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: Swami garu, naku oka kala vachindi. Na party lo food assalu baalenattu guests anta పాయింట్ అయి వెళ్ళిపోయినట్టు.
10: నీ కళ నిజం అవబోతోంది.
9: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
10: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కు మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
11: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సాస్, ఆర్ కాల్ దెమ్ అట్ 817-819-8888.
12: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దట్ యూ నీడ్, యువర్ వే టే కెన్ క్రియేట్. టు బుక్ కాల్ 4699255868 ఆర్ విజిట్ luckychamsdecor.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్. ఓకే
13: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
12: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
13: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
12: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
0: వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రేక్. మీరు వింటున్నారు రేడియో సిరబి Magical Mondays with me, RJ Sudha. Manam matladukuntunnam how feedback decides our attitude ano, lepothe feedback ni manam ela teeskuntam ani manam matladukuntunnam. And of course mana theme ee roju, how does attitude impact our life or everyday situations. బ్రేక్ కి వెళ్లే ముందు ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం, లైక్ ఏంటి నేను ఇంత కష్టపడి చేశాను, ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటి అని ఆలోచిస్తారా అండ్ ఫ్రస్ట్రేట్ అవుతారా, లేకపోతే మేబీ ఫీడ్బ్యాక్ ఈజ్ గుడ్ లైక్ యునో మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు నేను నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తారా? యాక్చువల్లీ ఒక చిన్న క్వశ్చన్, మీ లైఫ్ లో డిఫికల్ట్ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడానికి మీకు హెల్ప్ చేసిన యాటిట్యూడ్ ఏంటి? పేషెన్సా, హ్యూమరా, లేక ఇది కూడా పాస్ అయిపోతుంది అని వెయిట్ చేయడమా? మీ ఎక్స్పీరియన్సెస్ కూడా మాకు షేర్ చేయండి, ఎందుకంటే కొన్నిసార్లు మనం వేరే వాళ్ళ స్టోరీస్ నుంచి నేర్చుకునే లెసన్స్ బుక్స్ లో కూడా దొరకవు. సో ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ టు షేర్ డూ కాల్ మీ అట్ 972-636-1966. అండ్ మన థీమ్ కి సరిపోయేటట్టు ఈ సాంగ్ ని మీ అందరి కోసం ప్లే చేస్తున్నా. హోప్ యు ఆల్ లైక్ ఇట్.

ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం. సమ్ అంటే అస్తమానం ఏమి వినను, బట్ సమ్ టైమ్స్ ఐ గో బ్యాక్ టు దిస్ సాంగ్ టు కీప్ మీ గ్రౌండెడ్. మనం అన్ని సిచ్యువేషన్స్ ని చూస్ చేసుకోలేం కదా, ఎవరు మనతో ఎలా బిహేవ్ చేస్తారో, వర్క్ లో ఏం జరుగుతుందో, ట్రాఫిక్ ఎలా ఉంటుందో, ఇవన్నీ మన కంట్రోల్లో ఉండవు. కానీ ఆ సిచ్యువేషన్ కి మనం ఇచ్చే రెస్పాన్స్ మన చేతిలో ఉంటుంది. కోపం రావచ్చు, డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు, అవి నేచురల్ ఫీలింగ్స్, ఎవ్రీబడి హ్యాస్ దోస్ రైట్. యాటిట్యూడ్ అంటే ఆ ఫీలింగ్స్ ని లోపల దాచి పెట్టుకోవడం కాదు, ఆ ఫీలింగ్స్ ని నెగటివ్ గా మనల్ని ఇంపాక్ట్ చేయకుండా, మన సిచ్యువేషన్స్ ని నెగటివ్ గా ఇంపాక్ట్ చేయకుండా, వాటితో పాటు ముందుకు ఎలా వెళ్లాలో డిసైడ్ చేసుకోవడమే యాటిట్యూడ్. అగైన్ లైఫ్ గివ్స్ అస్ అ లాట్, అందులో కొన్నిటి నుంచి మనం లెర్న్ చేయాలి, కొన్నిటి నుంచి మనం రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అవ్వద్దని నేను అన్నాను, బట్ హౌ డు యూ రియాక్ట్, దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్.

0: 5 p.m. Only on 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ డాట్ కామ్ ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
4: ఐ హావ్.
3: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మ్యాజికల్ మండేస్ విత్ మీ ఆర్జే సుధా. యాక్చువల్లీ నాకు థాట్ వచ్చింది, ఇంతకు ముందు ఒక 20 మినిట్స్ షో మిస్ అయ్యాము, సారీ టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి అందుకనే ఆ 20 మినిట్స్ మిస్ అవ్వాల్సి వచ్చింది. ఇలాంటప్పుడే నేను ఒకటి రాసుకున్నాను, అది ఇక్కడ వాడేయాలి. అంతరాయానికి చింతిస్తున్నాం, తదుపరి కార్యక్రమం ఓవర్ టు ఢిల్లీ కదా. అది చిన్నప్పుడు వింటే అయ్యో ప్రోగ్రామ్ మధ్యలో ఆగిపోయింది ఇప్పుడేంటి అని అనిపించేది. సమ్ నాస్టాల్జియా రైట్? అది విన్నప్పుడల్లా నాకు చాలా చాలా చాలా నవ్వు వస్తుంది. ఇది కాన్వర్సేషన్స్ లో కూడా మనం చాలా వాడేస్తున్నాం. ఎనీవే, ఇలా జరిగినప్పుడు, ఇలా అంతరాయం వచ్చినప్పుడు కూడా మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనేది నేను ఈ ఎగ్జాంపుల్లో వాడేశాను. యూ కెన్ మేక్ ఇట్ ఫనీ ఆర్ యూ కెన్ మేక్ ఇట్ ఇరిటేటివ్ రైట్? సో ఎనీవే, ఈ సందర్భంగా ఒక కోట్ యాక్చువల్లీ నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను, అది చెప్తాను. విక్టర్ ఫ్రాంకల్ ఈజ్ అన్ ఆస్ట్రియన్ సైకియాట్రిస్ట్ అండ్ హాలోకాస్ట్ సర్వైవర్. అతను పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి అండ్ ఈవెన్ వెన్ వీ ఫేస్ సఫరింగ్స్ దాని గురించి చాలా బుక్స్ రాశారు. వన్ కోట్ ఇస్ ది లాస్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఫ్రీడమ్స్ ఇస్ to choose one's attitude in any given set of circumstances. బాగుంది కదా, మనం ఫేస్ చేసే సిచ్యువేషన్ ని ప్రతిసారి చూస్ చేసుకోలేం, కానీ ఆ సిచ్యువేషన్ లో మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనే దాని గురించి ఆలోచించి మన ఆలోచించే ఫ్రీడమ్ మనకి ఉంది. అండ్ యూ కెన్ చూజ్ హౌ అ సిచ్యువేషన్ మేక్స్ యువర్ లైఫ్ ఆర్ మేక్స్ యువర్ నెక్స్ట్ 5-10 మినిట్స్ అనేది రైట్. ఈ థాట్ తో మనం యాక్చువల్లీ మన ఫస్ట్ అవర్ అయిపోయింది, సెకండ్ అవర్ లోకి వచ్చేసాము. సెకండ్ అవర్ లో వీ వాంట్ టు టాక్ అబౌట్ మోర్ ఆన్ పర్సనాలిటీస్ లైక్ పీపుల్ హూ హ్యావ్ దిస్ యాటిట్యూడ్, వాళ్ళు ఎలా వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్స్ ని మలుచుకున్నారు, హౌ డు దే రియాక్ట్, వీటి గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం మన నెక్స్ట్ అవర్ లో. అంటిల్ దెన్ లిసన్ టు దిస్ సాంగ్, ఐ విల్ బి రైట్ హియర్.

మనం యాటిట్యూడ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే ఎలా, అందుకనే ఆ సాంగ్ వేశాను. సో యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ అంటే ఒక హీరోయ్ కాదు, ఒక స్టైల్. ఆయన మూవీస్ లో మనకి ఫస్ట్ కనెక్ట్ అయ్యేది స్టోరీ కన్నా ముందు యాటిట్యూడ్, ఆ సింపుల్ లుక్, క్యాజువల్ డ్రెస్సింగ్, కొంచెం కేర్లెస్ గా అనిపించే బాడీ లాంగ్వేజ్. కానీ డైలాగ్ చెప్తే మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్, ఎస్పెషలీ ఆ వాకింగ్ స్టైల్స్, ఆ ఎక్స్ప్రెషన్స్. మూవీ చూసినంతసేపు యూ కెన్ ఫీల్ దట్ యాటిట్యూడ్. అంటే ఐ థింక్ ఆ క్యారెక్టర్స్ కూడా తను చూస్ చేసుకునేది ఆ మూవీస్ లో. He carries it, right? Every time it's not about heroism, oka hero ela untadu ade kaadu, like calm ga ela undali, situation vachinappudu oka dialogue tho scene mottham maachesaru kada. So adi Pavan Kalyan style. So effortless attitude ni exactly recreate cheyadam matram chaala kashtam. Anduke Pavan Kalyan fans ki aina movies ante not just entertainment, our attitude, our mannerisms, our swag, adokka separate experience, right? Manam maatladukuntunnam attitude and personalities kosam, andukane aa song. And Pavan Kalyan ni mention cheyakunda attitude session e kudardu. అగైన్ అందులో బ్యాడ్ ని చూసేవాళ్ళు బ్యాడ్ ని చూస్తారు, గుడ్ చూసేవాళ్ళు గుడ్ చూస్తారు. సో ఐ విల్ లీవ్ ఇట్ అప్ టు యూ, వాట్ యూ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ అదర్స్ హూ డిస్ప్లే యాటిట్యూడ్. ఒక చిన్న గ్లిచ్, బట్ ఎస్, హియర్ యు గో. Next song is ready. Ee song vinesirandi. We will talk more about personality.

ఓకే, అది రవితేజ ఈడియట్ నుంచి సాంగ్. రవితేజ ఈడియట్ లో చంటి డైలాగ్స్ తో, స్వాగ్ తో, అన్స్టాపబుల్ కాన్ఫిడెన్స్ తో ఒక జనరేషన్ కి మాస్ యాటిట్యూడ్ నేర్పించాడు. అండ్ బిహైండ్ దట్ యాటిట్యూడ్ వాస్ పూరి జగన్నాథ్ సిగ్నేచర్ రైటింగ్. సింపుల్ గా చెప్పి స్ట్రైట్ గా హిట్ చేసి మైండ్ లో ఉండిపోయే ఫిలాసఫీ. అండ్ హూ బెటర్ రిప్రజెంట్స్ దట్ యాటిట్యూడ్ దాన్ రవితేజ? అందుకనే ఇడియట్ అంత పెద్ద హిట్ అయిందేమో. ఆ క్యారెక్టర్ కి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, రూల్స్ ఫాలో అవ్వడానికే కాదు రూల్స్ ని ఛాలెంజ్ చేయడం కూడా. యునో హౌ యు డూ దాట్ అనేది ఆ మూవీలో మనకి చూపించారు. పూరి జగన్నాథ్ గారి క్యారెక్టర్స్ అన్ని కూడా అట్లనే అనిపిస్తాయి నాకైతే. అంటే దే హ్యావ్ దట్, దే కమ్ విత్ దట్ ట్యాగ్ లైన్, నా స్టైల్లో నేనుంటాను, ఎవరేమైపోయినా పర్వాలేదు, ఐ విల్ క్యారీ ఆన్ విత్ మై స్టైల్ అని, రైట్? సో టుడే పూరి జగన్నాథ్ గారు బర్త్డే, September 28th ఇస్ ద డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బర్త్డే. ఆయనకి బర్త్డే విషెస్ తెలుపుతూ ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు ఎన్నో తీయాలని కోరుకుంటున్నాం. బికాస్ సమ్ ఫిల్మ్ మేకర్స్ మేక్ మూవీస్ బట్ పూరి క్రియేట్స్ అన్ యాటిట్యూడ్. Again, happy birthday to Puri Jagannath.

హే, మనం పూరి గారి గురించి మాట్లాడుకున్నాం కదా, నాకు యాక్చువల్లీ ఒకటి గుర్తొచ్చింది. పూరి జగన్నాథ్ పూరి మ్యూజిక్స్ అని యూట్యూబ్ లో పాడ్కాస్ట్ చేస్తున్నారు. అందులో నేను ఒకసారి విన్న స్టోరీ గుర్తొచ్చింది. ఒక పెద్ద స్టామ్ వస్తుంది. ఆ స్టామ్ లో ఒక అతనికి మొత్తం ఇల్లు పొలం అతను సంపాదించ

0: ఎంచుకున్నది అంతా కొట్టుకుపోతుంది, అంతా అయిపోయింది నా జీవితం అయిపోయింది అని అతను ఏడుస్తుంటాడు. అదే సమయంలో పక్కన ఒక వ్యక్తి చెట్టుకు వేలాడుతూ, అంటే స్టామ్ లో కొట్టుకుపోతున్నప్పుడు ఒక చెట్టును పట్టుకుని వేలాడుతూ ఉంటాడు, కానీ అతని ఫేస్ లో ఒక చిరునవ్వు. ఎందుకంటే అంతా పోయినా దేవుడా నన్నైతే బతికించావు, థ్యాంక్ యూ ఫర్ దిస్ అన్నట్టు ఒక స్మైల్ తో ఉంటాడన్నమాట, అమ్మయ్య నేను బతికిపోయాను అని. ఇద్దరిది ఒకటే పరిస్థితి, మొత్తం నష్టపోయారు. కానీ ఒకరు లైక్ ఏదైతే పోగొట్టుకున్నారో దాని గురించి ఆలోచించి బాధపడుతున్నారు, ఇంకొకరు తన దగ్గర ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించి సంతోషపడుతున్నారు. సి టూ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, ద సేమ్ సిచ్యువేషన్. సో ఇట్ ఈస్ అస్, మన చేతిలో ఉంది, మన మైండ్ లో ఉంది, వాట్ వీ మేక్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్, రైట్? దాట్ యాటిట్యూడ్ ఈస్ వాట్ పూరి టాక్స్ అబౌట్ ఇన్ దాట్ ప్యూరి మ్యూజిక్స్ అనే పాడ్కాస్ట్ ఎపిసోడ్ లో. ఐ లైక్ ఇట్ సో మచ్. సో మీకు చెప్దాం అనుకున్నాను అండ్ ఈ అవకాశం ఈ రోజు కుదిరింది, చెప్పేశాను. ఓకే, ఇంకా ఒక విషయం ఉంది నేను చెప్పడానికి. Surabhi, Spook and Sparkle, get ready for a Halloween celebration like no other. Radio Surabhi presents Spook and Sparkle. Come dressed to impress and join us for a fun-filled costume contest and trunk or treat with spooky surprises, sweet treats and plenty of Halloween fun for the whole family. This is happening on October 10th at Hareli Prosper. So pick up your favorite costume, decorate your trunk and get ready to Spook and Sparkle with us, Radio Surabhi. So don't miss any. Again, October 10th at Hareli Prosper. Hope to see you all there. ఇప్పుడు కొంచెం బీట్ పెంచుదాం.
1: వెంకటేష్ ఇలా అయ్యారు అద్దరు. అయితే అలా కొట్టావు.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, Meekandistondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి, ఇప్పుడు వండేదాకా ఆగాల.
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
6: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
7: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
8: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: వెల్కమ్ బ్యాక్. మనం మాట్లాడుకుంటున్నాం తెలుగు మూవీస్ లో తెలుగు పర్సనాలిటీ, తెలుగు మూవీ పర్సనాలిటీస్, వాళ్ళ యాటిట్యూడ్ గురించి అండ్ తెలుగు మూవీస్ లో క్యారెక్టర్స్ కి ఉన్న యాటిట్యూడ్ గురించి. మన తెలుగు మూవీస్ లో యాక్చువల్లీ యాటిట్యూడ్, రెసిలియన్స్ గురించి చాలా స్టోరీస్ ఏ ఉన్నాయి. అఫ్ కోర్స్ నాని పారడైజ్, ఇట్ ఈస్ డెఫినెట్లీ అబౌట్ నానీస్ డిఫరెంట్ యాటిట్యూడ్ డిఫరెంట్ పర్సనాలిటీ దట్ యుర్ సీయింగ్ ఇన్ హిజ్ న్యూ మూవీ. మీరు కనుక మూవీ చూసి ఉంటే కాల్ మీ అండ్ టెల్ మీ యువర్ ఒపీనియన్. ఒకవేళ మూవీ చూడకపోయి ఉంటే చూసిన తర్వాత కాల్ చేయండి, ఆర్ కాల్ చేయండి, నేను నా ఒపీనియన్ ని మీకు షేర్ చేస్తాను. అండ్ ఇట్లాగే నాని పారడైజ్ ఏ కాకుండా జెర్సీ మూవీలో కూడా లైక్ హీ దెర్ ఇస్ అ వెరీ గుడ్ మెసేజ్, రైట్? జెర్సీలో ఫెయిల్యూర్ తర్వాత మళ్ళీ ట్రై చేయడం గురించి మొత్తం మూవీ నడుస్తుంది. ఒక సెట్ బ్యాక్ వచ్చినా లైఫ్ అక్కడే ఆగిపోకుండా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆ స్టోరీ చెప్తుంది. మనం కూడా కొన్నిసార్లు ఒక ఫెయిల్యూర్ ని మన ఐడెంటిటీ లాగా తీసుకుంటాం. నేను ఫెయిల్ అయ్యాను, అరే ఎందుకు ఇలా అయ్యింది అనే థాట్ లో యునో యు ట్రై టు గో బ్యాక్ అండ్ రెట్రోస్పెక్ట్. ఈ అలా కాకుండా ఈ అటెంప్ట్ ఎందుకు సక్సెస్ అవ్వలేదు అని ఆలోచించడం, దాట్ ఈస్ డిఫరెంట్. ఆ రెండు ఎలా డిఫరెంట్ అనేది మీరు ఆలోచించండి. అండ్ నేను అంతవరకు ఈ సాంగ్ వేసేస్తాను.

మన లైఫ్ లో చాలా థింగ్స్ మనం కంట్రోల్ లో ఉండవు. వేరే వాళ్ళ ఒపీనియన్స్, అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్, ఆర్ ప్లాన్స్ క్యాన్సిల్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ప్రతి విషయం మన ప్లాన్ ప్రకారం జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్మెంట్ ఎక్కువ అవుతుంది. సో లైఫ్ లో కూడా అలానే కొన్ని సిచ్యువేషన్స్ ని మనం చేంజ్ చేయలేం, వాటికి తగ్గట్టుగా మన ప్లాన్ ని చేంజ్ చేసుకోవాలి, రైట్? కొన్ని సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేయాలి. ఈ రెండు మధ్య డిఫరెన్స్ తెలుసుకోవడం కూడా ఒక మంచి యాటిట్యూడ్. మనం నాని మూవీ గురించి మాట్లాడుకున్నాం అండ్ పారడైజ్ అండ్ ఆఫ్ కోర్స్ జెర్సీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. జెర్సీలో ఒక మంచి సాంగ్ ఉందండి, దిస్ ఆల్వేస్ ఆల్వేస్ హెల్ప్స్ బ్రింగ్ అప్ ద మూడ్. ఆ సాంగ్ మీకోసం లైన్అప్ చేసేసాను. హోప్ యూ ఆల్సో ఎంజాయ్ ఇట్.

మూవీ పర్సనాలిటీస్ అండ్ మూవీ క్యారెక్టర్స్ విత్ యాటిట్యూడ్ గురించి మాట్లాడుకుంటే ఆఫ్ కోర్స్ హూ అదర్ దాన్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ క్యారెక్టర్స్ అన్ని కూడా లైక్ దే హ్యావ్ దట్ ఏమంటారు యాంగ్రీ యాటిట్యూడ్ బట్ ఇన్ అ ఫనీ వే కదా. అతని మూవీస్ ఏ చూసినా సరే ఇట్ హ్యాస్ దట్ లైక్ ఓకే ఒక హీరో హీ గెట్స్ వాట్ హీ వాంట్స్ బట్ అదే ద వే హీ ప్రెజెంట్స్ ఇట్ ఈస్ ఇన్ అ వెరీ ఫనీ వే. బనీ మూవీలో బనీ క్యారెక్టర్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బనీ డజంట్ వాంట్ to wait for life to give him permission. He walks in, creates his own space and says, nen ilane untanu. Aa confidence, aa smartness, aa little bit of arrogance but with a lot of charm, that is Bunny Allu Arjun. So Allu Arjun Bunny character ni gurtu chesukuntu manam ee song vinesi vaddam.

ఫిలిం పర్సనాలిటీస్ వాళ్ళ యాటిట్యూడ్ గురించి, ఫిలిం పర్సనాలిటీస్ ఇన్ ద సెన్స్ దే కెన్ బి దేర్ క్యారెక్టర్స్ ఆర్ ద పర్సనాలిటీ దెమ్ సెల్స్. మనం ఇప్పుడే అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకున్నాం. ఐఎమ్ ట్రైంగ్ టు రిమైండ్ యూ ద థీమ్ ఈస్ ఆల్ అబౌట్ యాటిట్యూడ్, హౌ యాటిట్యూడ్ మ్యాటర్స్, హౌ యాటిట్యూడ్ ఇంపాక్ట్స్ యువర్ పర్సనాలిటీ, హౌ యాటిట్యూడ్ ఇంపాక్ట్స్ వాట్ యూ డూ, హౌ యూ లివ్ యువర్ లైఫ్. ఈ క్రమంలోనే నాకు మహాత్మా గాంధీ గారి కోట్ ఒకటి రాసి పెట్టుకున్నాను. అది అది డెఫినెట్ గా మనం ఇక్కడ చెప్పుకోవాలి. A man is but the product of his thoughts. What he thinks, he becomes. రైట్. చాలా చాలా సింపుల్ కదా. మన మైండ్ మనకి చాలా హెల్ప్ చేయగలదు. అదే మైండ్ కొన్నిసార్లు లేనిపోని వరీస్ క్రియేట్ చేస్తుంది. జరగని విషయాల గురించి ముందే టెన్షన్ పడిపోతాం. అందుకనే సింపుల్ కదా, మన మైండ్ మనకి చాలా హెల్ప్ చేయగలదు. అదే మైండ్ కొన్నిసార్లు లేనిపోని వరీస్ క్రియేట్ చేస్తుంది. జరగని విషయాల గురించి ముందే టెన్షన్ పడిపోతాం. అందుకనే సింపుల్ కదా, మన మైండ్ మనకి చాలా హెల్ప్ చేయగలదు. అదే మైండ్ కొన్నిసార్లు లేనిపోని వరీస్ క్రియేట్ చేస్తుంది. జరగని విషయాల గురించి ముందే టెన్షన్ పడిపోతాం. అందుకనే సింపుల్ కదా, మన మైండ్ మనకి చాలా హెల్ప్ చేయగలదు. అదే మైండ్ కొన్నిసార్లు లేనిపోని వరీస్ క్రియేట్ చేస్తుంది. జరగని విషయాల గురించి ముందే టెన్షన్ పడిపోతాం. అందుకనే మన థాట్స్ ని మనం చాలా గమనించాలి. రైట్. ప్రతి థాట్ నిజం కాదు. ప్రతి మన ఫిల్మ్ పర్సనాలిటీ ఇస్ నన్ అదర్ దాన్ మహేష్ బాబు. మహేష్ బాబు చాలా అగ్రెసివ్ గా కనిపిస్తారు, బట్ ఇఫ్ యూ వాచ్ హిజ్ ప్రతి థాట్ నిజం కాదు. ప్రతి మన ఫిల్మ్ పర్సనాలిటీ ఇస్ నన్ అదర్ దాన్ మహేష్ బాబు. మహేష్ బాబు చాలా అగ్రెసివ్ గా కనిపిస్తారు, బట్ ఇఫ్ యూ వాచ్ హిజ్ ప్రతి థాట్ నిజం కాదు. ప్రతి మన ఫిల్మ్ పర్సనాలిటీ ఇస్ నన్ అదర్ దాన్ మహేష్ బాబు. మహేష్ బాబు చాలా అగ్రెసివ్ గా కనిపిస్తారు, బట్ ఇఫ్ యూ వాచ్ హిజ్ ప్రతి థాట్ నిజం కాదు. ప్రతి మన ఫిల్మ్ పర్సనాలిటీ ఇస్ నన్ అదర్ దాన్ మహేష్ బాబు. మహేష్ బాబు చాలా అగ్రెసివ్ గా కనిపిస్తారు, బట్ ఇఫ్ యూ వాచ్ హిజ్ ఫిల్మ్ characters or his personality, he stays very calm throughout. So how calm but at the same time how focused he is ane dani meeda ee song is an apt fit. Athadu movie nunchi this song, let's hear it.

మన యాటిట్యూడ్ సిరీస్ లో నెక్స్ట్ నాగార్జున. రవితేజ అంటే ఐ డోంట్ కేర్, పూరి క్యారెక్టర్స్ అయితే నేనింతే. నాని ఇస్ ట్రై చేద్దాం, లెట్స్ మూవ్ ఆన్. బనీ అంటే ఫన్, అండ్ మహేష్ వి టాక్డ్ అబౌట్ ఇస్ కామ్ అండ్ ఫోకస్డ్. మరి నాగార్జున రిలాక్స్, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ యాటిట్యూడ్ కదా. వెదర్ ఇట్స్ శివ ఇంటెన్సిటీ, నిన్నే పెళ్లాడతా ఎఫర్ట్లెస్ చామ్, మన్మధుడు కూల్ కాన్ఫిడెన్స్, ఆర్ సోగ్గాడే చిన్న నాయన స్వాగ్, ఇవన్నీ నాకే సొంతం కదా. కొన్ని మంది హీరోస్ లాగా బిహేవ్, యాక్చువల్లీ లైక్ నేను చెప్పాలనుకుంటున్నానండి, కొన్ని మంది పెద్ద హీరోస్ లాగా బిహేవ్ చేస్తారు, కొంతమంది హీరో అవ్వడానికి ట్రై చేస్తుంటారు. బట్ నాగార్జున ఇస్ హీ జస్ట్ వాక్స్ ఇన్ అండ్ ద స్క్రీన్ నోస్ హూ ద హీరో ఇస్, అంతే కదా. అలాంటి ఒక మూవీ నుంచి ఈ సాంగ్ మీకోసం సెలెక్ట్ చేశాను. వీఆర్ టాకింగ్ అబౌట్ నన్ అదర్ దాన్ నాగార్జున అండ్ హిస్ యాటిట్యూడ్ విచ్ స్క్రీమ్స్ కూల్ కాన్ఫిడెంట్ క్లాసీ అండ్ నెవర్ ట్రయింగ్ టూ హార్డ్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. India ki teleport aite enta baaguntundo. What if India was just a tap away?
3: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe. New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe. Okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
4: Mr. Avinash, me meeda oka kshaminchalaina abhyogam moopabadindi. Oka varamlo bavarchiki 5 saarlu visit chesina abhyogam. Deeniki mee sanjashi enti?
5: Guilty, your honor. Guilty of good taste.
6: Yes. Oka roju biryani ani, oka roju buy to get one offer ani, inkoka roju unlimited homestyle thali ani, street style pani puri ani.
5: Ela aganu mahasaya, ela aganu?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
7: Hyderabad lo property kosam chustunnappudu ఒక్క ప్రాజెక్ట్ ఎందుకు చూడాలి? వేరు వేరు ప్రాంతాలు, వేరు వేరు ప్రాజెక్ట్స్, వేరు వేరు ధరలు, వేరు వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
8: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
9: వెల్కమ్ బ్యాక్. మనం మన లాస్ట్ 1 hour ఆఫ్ ద షో కి వచ్చేసాము. లాస్ట్ 2 hours వాజ్ అ బ్రీజ్, రైట్? ఎంత ఫాస్ట్ గా అయిపోయింది కదా. మనం ఫస్ట్ అవర్ లో వీ టాక్డ్ అబౌట్ హౌ యాటిట్యూడ్ మ్యాటర్స్. సెకండ్ అవర్ లో వీ టాక్డ్ అబౌట్ ఫిల్మ్ పర్సనాలిటీస్, వాళ్ళ యాటిట్యూడ్ అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ యాటిట్యూడ్, హౌ దేర్ ఓన్ యాటిట్యూడ్ రిఫ్లెక్ట్స్ ఇన్ దేర్ క్యారెక్టర్స్. అండ్ ఇప్పుడు మన థర్డ్ అవర్ లో వీ విల్ టాక్ అబౌట్ అవర్ ఇన్నర్ వరల్డ్, రైట్? హౌ డు వీ మేక్ అవర్ సెల్స్ నాట్ పర్ఫెక్ట్ బట్ రెడీ ఫర్ ఎనీథింగ్. సో ఆ క్రమంలోనే I want to take it a little deeper into mana chuttu unna prapancham mana attitude valla maaripothunda? Maaripothu, right? So kani mana attitude valla manalo unna mana prapanchanni manam ela maarchukuntam? థింక్ అబౌట్ ఇట్. మన చుట్టూ ఉన్న వరల్డ్ లో ట్రాఫిక్ ఉంటుంది, వర్క్ ప్రెషర్ ఉంటుంది, పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్, ప్లాన్స్ డోంట్ వర్క్ ఆల్వేస్, మన యాటిట్యూడ్ వల్ల అవి అన్ని సడన్ గా చేంజ్ అయిపోవు. But the world inside us, the way we think, the way we interpret things, the way we carry those experiences, those things can change. For example, somebody says something that hurts you. You can spend the entire day thinking about it, or, yeah, it's okay, somebody said it, but maybe andlo nijam untundochu, but how do I change it, right? Either you ignore and move on, or you take the good in it, you take that feedback and try to change if you can, and still move on with a smile. Manam ee next song alantide, but koncham joshana song. How ఎలా చెప్పాలి, హౌ వి యాక్చువల్లీ హౌ వి మూవ్ ఆన్ అనే సాంగ్ నాకు మంచిది ఇంకా దొరకలేదు. లెట్ మీ గో ఫైండ్ దట్ వన్. అంత వరకు ఈ ఓల్డ్, నాట్ రెట్రో బట్ కొంచెం ఓల్డ్ సాంగే, రెట్రో అని కూడా అనొచ్చేమో ఇప్పుడు అది 90s లో కాబట్టి. సో హియర్ ఇట్.

మీరు విన్న ఈ సాంగ్ సన్ ఆఫ్ సత్యమూర్తి నుంచి, మూవీ నుంచి. ఆ మూవీలో యాక్చువల్లీ దట్ కనెక్ట్స్ పర్ఫెక్ట్లీ విత్ అవర్ ఇన్నర్ యాటిట్యూడ్ థీమ్ కదా. ఆ మూవీలో అల్లు అర్జున్ క్యారెక్టర్ కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది. మనీ, స్టేటస్, సక్సెస్ కన్నా వాల్యూస్ ఇంపార్టెంట్ అని బిలీవ్ చేసే యాటిట్యూడ్ లైఫ్ లో. అన్ని మనం అనుకున్నట్టు జరగకపోయినా మన ప్రిన్సిపల్స్ ని వదులుకోకుండా ముందుకు వెళ్లడమే దాట్ క్యారెక్టర్స్ whole story line, right? Ikkada actually I remember something from one of Obama's speeches. Barack Obama, our previous president Obama, he always used to mention this in his speeches. Manam eppudu why can't I ane attitude తో ముందుకు వెళ్ళాలి అని హీ ఆల్వేస్ యూస్ టు సే ఇట్ రైట్. ఐ డోంట్ రిమెంబర్ దోస్ ఎగ్జాక్ట్ వర్డ్స్. ఐ థింక్ దే ఆర్ వీ డోంట్ నీడ్ అ వై వీ క్యాంట్ యాటిట్యూడ్, వీ నీడ్ అ వై వీ క్యాన్.

ఒక నెగటివ్ మైండ్ కి బ్లెస్సింగ్స్ కూడా బర్డెన్ లాగా అనిపించవచ్చు. అదే కొంచెం ఓపెన్ గా హోప్ఫుల్ గా ఆలోచించే మైండ్ కి డిఫికల్టీలో కూడా ఒక లెసన్ కనిపించవచ్చు. దాని అర్థం ప్రాబ్లమ్స్ అన్ని ఆపర్చునిటీస్ అయ్యాయని అనుకో అని కాదు. కొన్ని ప్రాబ్లమ్స్ నిజంగా పెయిన్ఫుల్ గా ఉంటాయి, కానీ ఆ పెయిన్ మధ్యలో కూడా మనకి ఒక సపోర్ట్ ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చూడగలిగితే ముందుకు వెళ్ళడానికి కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది. సో థింక్ అబౌట్ ఇట్.

అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు, అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు, గుంటలెంట పడితేను బుద్ధి గుండ

0: కత్తులు రాలేదు, అందులోంచి వ్యక్తులు రాలేదు.
1: వరదలో గుంటగాళ్ళు చిక్కుకొని బిక్కుమంటే, వరదలో గుంటగాళ్ళు చిక్కుకొని బిక్కుమంటే.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు నచ్చిన ఆఫర్ లెటర్లు
4: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com. Or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
4: 5K anukuntunna, but koncham more baagunte inka ekku avachu.
6: Idi office party a leka jatra?
4: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
7: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో శ్రుభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రుభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో శ్రుభి 107.9 FM HD3.
4: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
8: వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రేక్. మనం మాట్లాడుకుంటున్నాం హౌ అవర్ యాటిట్యూడ్ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ ఇన్నర్ వరల్డ్, రైట్? మన మన యాటిట్యూడ్ మన ఇన్నర్ వరల్డ్ ని ఎలాగ మార్చగలదు, ఎలాగ ఇంపాక్ట్ చేయగలదు, ఇస్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. అందులోనే లైక్ వన్ థీమ్ ఐ వాంట్ టాక్ అబౌట్ ఇస్ స్టేయింగ్ రియల్. మనం పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కాన్ఫిడెంట్ గా, ఎప్పుడు పాజిటివ్ గా ఉండలేం కదా. కొన్ని రోజులు మనకి మనమే నచ్చాం, లైక్ వై డిడ్ ఐ డూ దిస్, why did I behave like this ani anpisthu untundi, because sometimes we can't control. Important entante manam evaro manam accept cheyadam, vere vaalla kosam oka character play chestu mana original self ni lose avakoddu. Like be real, stay who you are, stay true. Mana simplicity lo kuda oka strength untadi. Manam enta telusukunnam anedi pedda pedda words lo kaadu, ala cheppalsina avasaram ledhu. మనం ఎలా బిహేవ్ చేస్తాం, వేరే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాం, అందులోనే మనం ఎవరనేది కనిపిస్తుంది. సో ఇట్స్ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్ హౌ యూ ట్రీట్ యువర్ సెల్ఫ్ అండ్ హౌ యూ ట్రీట్ అదర్స్, రైట్? యాటిట్యూడ్ అంటే ఓవర్ యాక్షన్ కాదు, నేను నేనే నా స్టైల్ ఇదే, నేను ఎవరి కోసం మారను అని కంఫర్టబుల్ గా ఉండడం. అలాంటి యాటిట్యూడ్ ఉన్న మూవీ డిజే టిల్లు, అందులోంచి ఈ సాంగ్ మనందరి కోసం.

యాటిట్యూడ్ మైండ్ సెట్ గురించి ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలంటే కొన్ని బుక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. విక్టర్ ఫ్రాంకల్ రాసిన మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్, ఇట్స్ అ వెరీ గుడ్ బుక్. లైఫ్ లో మీనింగ్ గురించి ఆలోచింపజేస్తుంది. యాటిట్యూడ్ అంటే జస్ట్ పాజిటివ్ గా ఉండడమే కాదు, సిచ్యువేషన్ ని మార్చలేనప్పుడు సిచ్యువేషన్ ని ఫేస్ చేసి మన అప్రోచ్ ని మార్చుకోవడం. అగైన్ అది స్పెసిఫిక్ గా మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్, విక్టర్ ఫ్రాంకల్స్ బుక్ ఇట్ ఇస్. అగైన్ మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్ అనేది Viktor Frankl is the author of it. He reminds us that sometimes the one thing we can still choose is our response. Books chadavadu ante anni follow avvali ani kaadu, manaki connect ayye oka idea dorikina chaalu kada. Oka thought mana life lo oka chinna change teeskoste adi aa reading valla manaku vachina value. So think about it. If you have that time or if you can find that time, I would definitely recommend the book Man's Search for Meaning. Okay, ee serious talk nunchi manam oka manchi party mood lo kellalante party song veyalsindi. So this one from meeku telisthe naku call chesi cheppandi.

0: Life is 10% what happens to you and 90% how you react to it. ఇది చార్ల్స్ విండెల్ చెప్పిన కోట్. మనం దీన్ని ఒక మూవీకి కనెక్ట్ చేయాలంటే ఆర్ఆర్ఆర్ స్టోరీని చూస్తే ఇది పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవుతుంది కదా. రామ్ కి భీమ్ కి లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ వాళ్ళు చూస్ చేసుకున్న కొన్నవి కావు. లాస్, సెపరేషన్, మోసం, బిట్రాయల్, చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు. కానీ వాళ్ళని డిఫైన్ చేసింది ఆ సిచ్యువేషన్స్ కాదు, వాటికి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్. భీమ్ తన మిషన్ మీద డిటర్మినేషన్ తో ముందుకెళ్తాడు, రామ్ తన పెయిన్ ని పర్పస్ గా మార్చుకుంటాడు. సో లైఫ్ మనకి ఫస్ట్ 10% లో ఏం జరుగుతుందో మన కంట్రోల్లో ఉండకపోవచ్చు, బట్ ఆ 90% లో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, అది మన చాయిస్. లైఫ్ ఇచ్చే సిచ్యువేషన్స్ ని, సీన్స్ ని మనం చూస్ చేయలేం, బట్ ఆ సీన్ లో మన క్యారెక్టర్ ఎలా ఉండాలో మనమే డిసైడ్ చేసుకోవచ్చు.
1: What is not to?
0: This song from RRR

మనం విన్న ఈ సాంగ్ నాటు నాటు మీకు అందరికి తెలిసిందే ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి. ఇది మన థీమ్ కి కనెక్ట్ చేస్తూ వీ టాక్డ్ అబౌట్ హౌ ద టూ మెయిన్ క్యారెక్టర్స్ రామ్ అండ్ భీమ్, విచ్ ఇస్ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్, వాళ్ళకి జరిగిన సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు. అండ్ వీ టాక్డ్ అబౌట్ హౌ లైఫ్ ఇస్ 10% విచ్ హ్యాపన్స్ అండ్ 90% హౌ వీ రియాక్ట్ టు ఇట్. యాటిట్యూడ్ కి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా, లైక్ ఈ డిఫరెంట్ షేడ్స్ అంటే నాకు గుర్తొచ్చేది ఇస్మార్ట్ శంకర్. ఇస్మార్ట్ శంకర్ యాటిట్యూడ్ మాత్రం ఫుల్ ఆన్ లోకల్ రా అన్అపాలజెటిక్. శంకర్ కి రూల్స్ అంటే ఫాలో చేయడానికి కాదు, తన స్టైల్లో రూల్స్ కి వ్యతిరేకంగా ఎలా వెళ్ళాలి ఆర్ రీ రైట్ ద రూల్స్ రైట్, స్లాంగ్ స్వాగర్ కాన్ఫిడెన్స్, నేను ఇలానే ఉంటాను నచ్చితే ఉండు లేకపోతే నీ ప్రాబ్లం అనే రేంజ్. అండ్ దాట్స్ వాట్ మేక్స్ హిస్ యాటిట్యూడ్ ఎంటర్టైనింగ్. పర్ఫెక్ట్ గా ఉండాలని ట్రై చేయడు, సొఫిస్టికేటెడ్ గా కనిపించాలని ట్రై చేయడు. దిస్ యాక్చువల్లీ ఫిట్స్ అవర్ బీ రియల్ బీ సింపుల్ ఆ క్యారెక్టర్ ఇట్ సేస్ ఇట్ లైక్ శంకర్ ఈజ్ సింప్లీ శంకర్ అని రైట్. కొన్ని క్యారెక్టర్స్ యాటిట్యూడ్ ని క్యారీ చేస్తాయి, స్మార్ట్ శంకర్ యాటిట్యూడ్ ని ఫుల్ వాల్యూమ్ లో ప్లే చేస్తాడు. సో ఆ ఇస్మార్ట్ శంకర్ ని గుర్తు చేసుకుంటూ ఈ సాంగ్, సో బీ యువర్ సెల్ఫ్, బీ రియల్ ఆర్ స్టే రియల్, ఇట్స్ ద సేమ్.

That was from Ishma Shankar, which was a blockbuster comeback hit for Puri Jagannath. Puri Jagannath Gary birthday Iroju, wishing him a happy birthday one more time. We are almost to the end of our show. ఈ రోజు మ్యాజికల్ మండేస్ లో మన యాటిట్యూడ్ గురించి మాట్లాడుకున్నాం. యాటిట్యూడ్ అంటే ఎప్పుడు స్మైల్ చేస్తూ ఉండటం కాదు, ప్రాబ్లమ్స్ లేవని ప్రిటెండ్ చేయడం అసలే కాదు. సిచ్యువేషన్స్ డిఫికల్ట్ గా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ముందుకు వెళ్లడమే ది రైట్ యాటిట్యూడ్. మన చుట్టూ ఉన్న ప్రతి విషయం మన కంట్రోల్లో ఉండకపోవచ్చు, కానీ మన రెస్పాన్స్ ని మనం కంట్రోల్లో పెట్టుకొని హౌ వీ రెస్పాండ్ టు దట్ సిచ్యువేషన్ ఇస్ ఆల్వేస్ ఇన్ అవర్ హ్యాండ్స్. మీ మండే కొంచెం లైట్ గా కొంచెం పాజిటివ్ గా ఉండాలని కోరుకుంటూ దిస్ ఈస్ ఆర్జే సుధా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మ్యాజికల్ మండేస్. హ్యావ్ అ వండర్ఫుల్ వీక్, టేక్ కేర్ అండ్ కీప్ దట్ యాటిట్యూడ్ గోయింగ్. సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్. అంతవరకు దిస్ సాంగ్. ఇంత ఊపున పాటతో ఎండ్ చేయకపోతే ఎలా అండి? బాయ్ బాయ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Ee weekend groceries no teeskostava?
5: Rice, dal, snacks, veggies, spices, inka just in case items kuda na.
4: Relax. Swadeshi undi kada? Fresh veggies and spices e kaadu. Mana all in one stop shop for groceries, meat, perugu, pindi, cakes, just smooth shopping. Because grocery lo kuda tension kaadu. Trust kavali.
6: Daily needs. Festival shopping, unexpected guests, handle it Swadeshi way.
4: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
7: Meer eppudaina mee friends toti food vishayamlo breakup chesara?
8: I have.
7: Monna ma friends andaram kalisi baitiki veldam anukunnam.
8: And Dallas to beautiful hilltop views, ample banquet hall space, top notch taste, buffet options undi.
7: Anni undalante inka ekkada untundi?
8: Naaku dan answer telusu. My Three's Indian Cuisine. Vaallaki telidu.
7: So, breakup not to be dramatic, but to be realistic.
8: Visit My Three's today and taste the difference.
7: Authentic Indian flavor, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ కోటి.
5: దిస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామూ పాల్వర్ణ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Heart Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ శంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

వింటున్నారు రేడియో శ్రీ 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. ఈ రోజు ఒక చిన్న చీమ పాఠం చెప్తాను, వింటారా? రెడీ? ఒక చిన్న పిల్లోడు తనకి ఎదురుగా ఉన్న ఒక చీమని చూస్తూ ఉన్నాడు. చీమ తను మోసేదానికంటే పెద్ద సైజు రొట్టె ముక్కను మోసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది. ఫస్ట్ టైం ఏమో చీమ మొయ్యడానికి ట్రై చేసినప్పుడు జారిపోయింది, రెండోసారి కూడా ట్రై చేసింది జారిపోయింది, మరి మూడోసారి కూడా పాపం ఫెయిల్ అయింది. అప్పుడు ఆ అబ్బాయి అక్కడ కూర్చొని అది ఎన్నిసార్లు పడిపోయిందో లెక్క పెడుతూ ఉన్నాడు. 10 సార్లు ట్రై చేసింది దాని చిట్టి చిట్టి ముక్కుతో ఆ చిన్న రొట్టె ముక్కను తీసుకెళ్లడానికి. చివరికి 11th టైం ఆ చీమ ఆ ముక్కును గట్టిగా పట్టేసుకుని మోసుకెళ్లడం స్టార్ట్ చేసింది. అప్పుడు అబ్బాయి వాళ్ళ నాన్నతో అన్నాడు, నాన్నా చీమ అంత చిన్నదిగా ఉంది కదా, ఓడిపోయినా గాని మళ్లీ ప్రయత్నించిందే అని అన్నాడు. దానికి వాళ్ళ నాన్న నవ్వుతూ, అదే బాబు జీవిత రహస్యం, అంటే మనిషిని విజయం పెద్దవాణ్ణి చేయదు, ఓటమి తర్వాత మళ్లీ లేచి అలవాటే పెద్దవాణ్ణి చేస్తుంది అని చెప్పాడంట. సపోజ్ ఒక వ్యాపారి మొదటిసారి నష్టపోయాడే అనుకో, వ్యాపారం మానేస్తాడా? ఇక మానేస్తే కథ అక్కడితో ఆగిపోతుంది కదా. అసలు నువ్వెందుకు నష్టపోతున్నావు కారణం తెలుసుకుని మళ్లీ ప్రయత్నిస్తే అదే నష్టం జరగకుండా నీకు మంచి పాఠం అవుతుంది, నువ్వు ముందుకు సక్సెస్ గా వెళ్లడానికి దారి కనిపిస్తుంది అని చెప్పాడంట వాళ్ళ నాన్న. బాగుందా? మరి ఇలాంటి మంచి మంచి కథల కోసం వింటూనే ఉండండి మన రేడియో సురభిని.

వింటున్నారు రేడియో సిరబి 107.9 FM హిస్టరీ 3 సాంగ్స్ లైక్ హోమ్. పిట్టకలతో వచ్చేసాను, లేట్ చేయకుండా వినేద్దామా. ఒక రోడ్డు మీద పెద్ద రాయి ఉందండి, అది చాలా అడ్డంగా ఉంది రోడ్డుకి. చాలా మంది దాన్ని చూసి కూడా దాన్ని తీయకుండా పక్కకు తప్పుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరైనా తీస్తే బాగుంటుంది అని చాలా మంది అనుకున్నారు, గాని ఎవరు ఆ పని చేయలేదు. అప్పుడు రోడ్డు పక్కనే ఉండే ఒక పేద కూరగాయల వ్యాపారి మాత్రం తన బండిని ఆపి ఓపిక చేసుకుని వచ్చి మరి ఆ రాయిని పక్కకు జరిపాడు. రాయి కింద తీసేటప్పుడు ఒక చిన్న సంచి కూడా కనిపించింది, అందులో డబ్బుతో పాటు ఒక లెటర్ కూడా ఉంది. ఈ రాయిని తొలగించే వ్యక్తికి ఈ గిఫ్ట్ అని చెప్పి రాసింది. ఆ వ్యక్తి ఆ డబ్బు సంచిని తీసుకుని చాలా సంతోషపడ్డాడు. కానీ అక్కడ అసలు బహుమతి మనీ కాదు. అప్పుడు అర్థమైంది ఆ వ్యాపారికి, ఎవరు కూడా పట్టించుకోని సమస్యను పరిష్కరించే వ్యక్తికి కొత్త అవకాశం ముందుగా కనిపిస్తుంది అని. సపోజ్ ఆఫీస్ లో అందరూ ఒక చిన్న సమస్యను పట్టించుకోకుండా ఉంటే దాన్ని సాల్వ్ చేసే ఎవరైనా వేరే ఉద్యోగి ఆ ఓనర్ యొక్క దృష్టిలో పడచ్చు. అంతే కదా, మరి సమస్య కనిపించినప్పుడు ఎవరైనా చేస్తారులే అని ఎప్పుడు అనుకోకండి. నేను చేస్తాను అని అనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకేనా, మరి ఇలాంటి మంచి మంచి కథల కోసం మీరు వింటూనే ఉండండి మన రేడియో సిరభిని.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు ప్రాజెక్ట్స్, వేర్వేరు ధరలు, వేర్వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
5: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాస rajukoyedara.com.
6: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: హలో, హాయ్, నేను మీ ప్రణవి. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. మళ్ళీ ఒక చిన్ని కథతో వచ్చేసా, వినేద్దామా? లెట్స్ స్టార్ట్. ఒక చిన్న పాప ఉంది. ఆ చిన్న పాపకి వాళ్ళమ్మ 2 apples ఇచ్చింది. సో వాళ్ళ అమ్మ ఏమనుకుందంటే, ఒకటి తనకి, ఒకటి వాళ్ళ పాపకి అనుకుని వాళ్ళ పాప చేతికి 2 ఇచ్చింది పట్టుకో అనేసి. ఇందులో ఆ పాప ఏం చేసిందంటే, 2 చేతిలో పట్టుకుని ఒక ఆపిల్ ని కొరికేసింది. సరే కదా, ఒకటి కొని కొరికింది, ఇంకొకటి మనకెళ్ళి అనుకుని వాళ్ళమ్మ అనుకున్నది. వెంటనే తిరిగి చూసేసరికి మళ్ళీ ఇంకో ఆపిల్ కూడా కొరికేసింది. దాంతో వాళ్ళమ్మకి చాలా కోపం వచ్చేసింది. ఆమె బాధగా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నీకు ఒక ఆపిల్ ఇచ్చాను, నాకు ఒక ఆపిల్ అని చెప్పాను కదా, మరి రెండు ఎందుకు అలా కొరికేసావు అని చెప్పి వాళ్ళమ్మ ఆ పాప మీద చాలా కోపగించుకుంది. కానీ అమ్మాయి ఒకటే సమాధానం చెప్పింది. నేమనుకుంటున్నారు చెప్తా. అమ్మా, ఇది ఎక్కువ తీపిగా ఉంది, నువ్వు ఇది తీసుకో, ఇది తక్కువ తీపిగా ఉంది, రుచి చూసి నీకు మంచిదిద్దామని నేను రెండు అలా కొరికానమ్మా అని ఆ పాప ముద్దు ముద్దుగా వాళ్ళమ్మకి చెప్పింది. వెంటనే వాళ్ళమ్మ తను అనుకున్నది చాలా తప్పని కన్నీళ్లు పెట్టేసుకుంది. నిజమే కదా, మనుషులు చూసి వెంటనే తీర్పు ఇవ్వకూడదు. ఎవరో మనకు సమాధానం ఇవ్వకపోతే వాళ్ళకు పొగరు అని అస్సలు అనుకోకూడదు. కానీ వాళ్ళు ఏ సమస్యలో ఉన్నారో, ఏ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ మనకు ఆన్సర్ ఇవ్వట్లేదు కూడా తెలుసుకోవాలి. కనిపించేదంతా నిజం కాదు, తీర్పు చెప్పే ముందు కారణం కూడా తెలుసుకోవాలి. మరి ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం వింటూనే ఉండండి మన రేడియో సురభి

ఒక రైతు తన ఇంటి పెరట్లో వెదురు విత్తనం నాటాడు. ఫస్ట్ ఇయర్ అసలు ఏమి రాలేదు. సెకండ్ ఇయర్ వెయిట్ చేశాడు, ఏం కనపడలేదు. థర్డ్ ఇయర్ కూడా అసలు ఏం కనిపించలేదు. ఫోర్త్ ఇయర్ కూడా పెద్ద మార్పు ఏం లేదు. అసలు మొక్క విత్తనం ఉందా చనిపోయిందో కూడా ఆ రైతుకు తెలియలేదు. దాంతో పక్కింట్లో ఉండే రైతు తిన్న చూసి నవ్వాడు. హేరా, నీ విత్తనం పనికిరాలేదేమో అని అంటూ ఎగతాళి చేస్తూ నవ్వాడు. కానీ రైతు మాత్రం తన ప్రయత్నాన్ని ఆపలేదు తెలుసా. ఎక్కడో ఒక చిన్న హోప్, ఖచ్చితంగా పెరుగుతుంది అని నీళ్లు పోస్తూనే ఉన్నాడు. 5 సంవత్సరం అట్ లాస్ట్ కి ఆ వెదురు ఒక్కసారిగా వేగంగా పెరిగి చాలా ఎత్తుకు వెళ్ళిపోయింది. అప్పుడు రైతు చెప్పాడు, 5 ఏళ్లు అది పెరగలేదని అనుకున్నాం కదా. కాదు, బయట కనిపించని విధంగా వేర్లు లోపల అది పెంచుకుని తన అట్మాస్ఫియర్ ని తనకు కావాల్సినట్టుగా మలుచుకునింది. ఆ తర్వాతే అది బయటకు వచ్చి బలంగా పైకి ఎదిగింది అని. మన జీవితం కూడా అలాగే ఉంటుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక యూట్యూబర్ ఉన్నాడండి, నెలల తరబడి వీడియోలు చేస్తూనే ఉంటారు. తనకు అదొక ప్యాషన్, వ్యూస్ రావు, అలాగే ట్రై చేస్తూనే ఉంటాడు. ఒక రోజు ఒక్క వీడియో అతనిది వైరల్ అయిపోతుంది, అంతే. ఎక్కడికో వెళ్ళిపోతాడు. అదృష్టం కలిసి వచ్చింది అంటారు ఆ టైంలో. కానీ ఆ ఒక్క విజయానికి వెనుకున్న సంవత్సరాల కష్టం ఎవరికి కనిపించదు, అంతే కదా. మరి ఇలాంటి ఇంకా మంచి స్టోరీస్ కావాలనుకుంటే మీ ప్రణవి కోసం నెక్స్ట్ కథ కోసం వెయిట్ చేయండి. అంతవరకు వింటూనే ఉండండి మన రేడియో సిరపి.

మీరు వింటున్నారు రేడియో సిరిపి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. ఏ చిట్టి, ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? లేదు అసలు ఏమైందో చెప్పు. రఘు నాకు బ్రేకప్ చెప్పేశాడు అక్క, నాకు చచ్చిపోవాలనుంది. ఏంటో మాటలు, చిన్న బ్రేకప్ కి లైఫ్ స్పాయిల్ చేసుకుంటావా? ఎలా అక్క, నేనుండలేను, నాకు వద్దక్క ఈ లైఫ్. ఇంకా షూ, నీకింకా చాలా లైఫ్ ఉంది. ఎంతటితో అయిపోయింది అనుకుంటున్నావా? ఇంకా ఎన్ని ఓటములు చూడాలి, ఎన్ని గెలుపులు చూడాలి, ఎన్ని సంతోషాలు చూడాలి. కొంచెం ఎవరో నిన్ను వద్దనుకున్నారని నీ లైఫ్ ను అలా స్పాయిల్ చేసుకుంటావా? నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? తలను కోల్పోయిన తర్వాతే గణేశుడు ప్రపంచానికి తొలి పూజ్యుడుగా నిలిచాడు. మరి నువ్వు కోల్పోయిన దాన్ని కంపేర్ చేసుకొని చూడు, చాలా చిన్నది. సో కోల్పోయిన తర్వాతే ఆయన దేవుడయ్యాడు. మరి నువ్వు ఇంత చిన్న వాటికి లైఫ్ స్పాయిల్ చేసుకుంటే ముందు ముందు ఇంకా ఎన్నో హ్యాపీనెస్ ఉన్నాయి, అవన్నీ మిస్ చేసుకుంటావా? లేదక్క, ఖచ్చితంగా ముందుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్, దాట్స్ మై బేబీ. సో మీరు కూడా లైఫ్ లో చాలా పోగొట్టుకున్నాం, ఈ లైఫ్ ఇంతటితో ఎండ్ అయిపోయిందని అనుకోవద్దు. ముందు ముందు చాలా ఉంటాయి. ఒకటి పోయింది అంటే ఇంకొకటి మంచి జరుగుతుందని అర్థం. మన కోసం బెస్ట్ ఎదురు చూస్తుందని ఆలోచించండి. మరి ఇలాంటి మంచి స్టోరీస్ కోసం వింటూనే ఉండండి మన రేడియో సిరపి, మీ ప్రణవితో.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హలో డాలస్, మధురమైన సంగీతం అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింద్ ఆర్ట్ సెంటర్ లో సెకండ్ నేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలి రండి. మరిన్ని వివరాలకు సెకండ్ నేత్రాలయ యుఎస్ఏ .org.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ట్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సస్.
5: ఒక సెలబ్రేషన్ ని unforgettable experience ka maarchukovali ante just a decor sarigutunda. You need the right vision. Lucky for us, manaki lucky charms decor undi. Mana Dallas based lucky charms konni samacharala nunchi full service event production manaku andistunnaru. Only decoration staging maatrame kaadu, they do a full on event production. Wedding related events aina, corporate related events aina, local to Dallas aina, across the US ekkadaina, traditional Indian mandapala degar nunchi luxury setups varaku, anything that you need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
2: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, undiga thoduga Radio Surabhi America lo telugulustam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: హలో హలో, హాయ్ హాయ్, మీరు వింటున్నారు రేడియో సిరబీ 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణుడి బోధను ఆధారంగా ఒక చిన్న కథ చెప్తాను, వింటారా? ఒక అబ్బాయి కృష్ణుడిని అడిగాడట, కృష్ణ, మనకు ఎంతో దగ్గరైన బంధాలు కూడా చిన్న చిన్న విషయాలకు ఎందుకు దూరం అవుతాయి అని. అప్పుడు కృష్ణుడు అతన్ని ఒక రథం దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక చక్రాన్ని తీసేసి అడిగాడు, చూడు ఇప్పుడు ఈ రథం ఎంత అందంగా ఉన్నా, ముందుకు వెళ్ళగలదా? అప్పుడు అబ్బాయి అన్నాడు, లేదు కృష్ణ. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు, బంధాలు కూడా అంతే, ఒకరు మాత్రమే అర్థం చేసుకుంటూ ఒకరు మాత్రమే ప్రయత్నిస్తుంటే ప్రయాణం ఎక్కువ దూరం సాగదు. కొన్నిసార్లు ఒకరు తగ్గాలి, కొన్నిసార్లు మరొకరు వినాలి. తప్పు జరిగితే క్షమించు అని చెప్పాలి, అదే బాధ కలిగితే నాకు బాధ అయింది అని చెప్పగలగాలి. బంధాన్ని నిలబెట్టేది ఎవరు గెలిచారన్నది కాదు, ఒకరినొకరు కోల్పోకూడదని ఎదురు చేసిన ప్రయత్నమే అని కృష్ణుడు చెప్పాడు. మరి కృష్ణుడు చెప్పిన ఈ పాఠం ద్వారా మనకు అర్థమైంది ఏందో తెలుసా? ప్రతి వాదనలో గెలవాలని ప్రయత్నిస్తే మనకెంతో ఇష్టమైన మనిషిని కోల్పోవచ్చు. కొన్నిసార్లు బంధాన్ని కాపాడుకోవడమే నిజమైన విజయం. నచ్చిందా? మరి ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం లేట్ చేయకుండా వింటూనే ఉండండి మన రేడియో సురభిని.

మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. సముద్రం అందరికి చాలా గంభీరంగా కనిపిస్తుంది. పెద్ద పెద్ద శబ్దాలతో వచ్చిపోయే ఆ నీళ్లు మన కాలిని తడుముతూ కాస్త భయం కల్పిస్తూ ఉంటుంది కదా. కాని ఈత వచ్చిన వాడికి ఆ సముద్రంలో ముత్యాలు దొరుకుతాయి, బల వేసిన వాడికి చేపలు దొరుకుతాయి. మరి ఏం చేయకుండా ఒడ్డున నిలబడిన వాడికి కాళ్లు మాత్రమే తడుస్తాయి. అంతేనా, మన జీవితం కూడా అంతేనండి. అవకాశం అందరికీ రావచ్చు, కానీ దాన్ని అందుకునే ధైర్యం ప్రయత్నం ఉన్నవాడికి మాత్రమే ఫలితం దక్కుతుంది. ఒడ్డున నిలబడి సముద్రాన్ని నిందించకూడదు, దిగితేనే కదా ఏదైనా దొరుకుతుంది. అవకాశం కూడా అంతే, నా వల్ల కాదు అని కాదు, నా వల్ల ఎందుకు కాదు అని ట్రై చేయి. ఖచ్చితంగా నీకు కూడా ముత్యాలు వజ్రాలు సముద్రం నుంచి దొరికినట్టు అవకాశాలు కూడా దొరుకుతాయి. వింటూనే ఉండండి మన రేడియో సిరబి 107.9 FM HD3.

రేడియో సిరబి 107.9 FM HD3 సాంగ్స్ లైక్ హో. ఒకరోజు రుక్మిణి కృష్ణుణ్ణి ఇలా అడిగిందట, భార్యస్థానం గొప్పదా లేక ప్రేయసిస్థానం గొప్పదా అని. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా బదులిచ్చాడట, సీత లాంటి సతీమణి లభిస్తే భార్యస్థానమే ఎంతో అమూల్యమని, అదే రాధలాంటి ప్రేయసి లభిస్తే ప్రేమస్థానమే అపూర్వమని చిరునవ్వుతో చెప్పాడట. నిజమే కదా, ప్రేమ నిజమైనదైతే స్థానం ముఖ్యం కాదు, మనసులో నిలిచే వ్యక్తే అత్యంత గొప్పవాడు. క్యూట్ లవ్ స్టోరీ కదా రాధాకృష్ణులది. మీలో ఎంతమంది రాధాకృష్ణులంటే ఇష్టం? మరి స్టోరీ ఎలా అనిపించింది, నచ్చిందా? ఇటువంటి క్యూట్ క్యూట్ లవ్ స్టోరీస్ ఇంకా మోటివేషనల్ స్టోరీస్ వినాలనుకుంటే 24/7 మన రేడియో సిరమిని వింటూనే ఉండండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पाटिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विथ् वीवीएफ् एग्टेक् आईएनसी. मल्लेमारि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar tho. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఎటు బి ఎక్స్యూడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా కూడా.
6: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com. perfect for dine in, takeaway or full service catering.
7: India ki teleport aithe entha baaguntundo.
8: What if India was just a tap away?
9: Just imagine meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
10: మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM HD3, సాంగ్స్ లైక్ హోమ్. ఇప్పుడు ఒక క్యూట్ స్టోరీ చెప్తాను, వినేస్తారా? ఒక అబ్బాయి వాళ్ళ తాతతో స్కూల్ కి వెళ్తూ ఉన్నాడు. రోడ్డు మీద అతనికి ఒక చిన్న పురుగు కనిపించింది. దాన్ని చూడగానే అబ్బాయి, చిచి ఏంటి తాతయ్యా ఇంత అసహ్యంగా ఉంది అని అసహించుకున్నాడు. అరే, అది పొరుగు కాదురా, దాని కొన్ని రోజుల తర్వాత చూడు, నువ్వు ఎంతో ఇష్టపడతావు దాన్ని అని అన్నాడు. చిచి, ఈ పొరుగు చూడడానికే అసహ్యంగా ఉంది, నేను దీన్ని ఎందుకు ఇష్టపడతాను తాతయ్య, నాకు అస్సలు నచ్చదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని వాళ్ళ తాతయ్య అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. అదే అబ్బాయి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ తాతయ్యతో రోడ్డు మీద వెళ్తూ ఉంటే అదే పొరుగు అదే ప్లేస్ లో బ్యూటిఫుల్ సీతాకొక్క చిలక లాగా మారి కనిపించింది. దాన్ని చూడగానే అబ్బాయి, వావ్ తాతయ్య ఎంత బాగుందో కదా, ఎన్ని కలర్స్ ఉన్నాయో, చాలా అందంగా ఉంది కదా అని అన్నాడట. అప్పుడు వాళ్ళ తాతయ్య ఏమన్నాడో తెలుసా? అరే బాబు, కొన్ని రోజుల క్రితం నువ్వు అసహించుకున్నావే, అదేరా ఈ పురుగు సీతాకొక చిలకలా మారింది. అవునా, అప్పుడు అసహించుకున్నాను తాతయ్య, కానీ ఇప్పుడు ఎంత అందంగా ఉందో, సారీ అని వాళ్ళ తాతయ్యకి చెప్తాడు. కాబట్టి నీ ప్రస్తుత పరిస్థితిని చూసి ఈ భవిష్యత్తుని నిర్ణయించుకోవద్దు. ఈరోజు నువ్వు ఇక్కడున్నావు, ఈ దీన పరిస్థితిలో ఉండొచ్చు, నీ దగ్గర ఎవరు లేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు డెఫినెట్ గా నీకంటూ టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు రెక్కలు విప్పిన సీతాకొక్క చిలుగులాగా నీ లైఫ్ అంత బ్యూటిఫుల్ గా రెడీ అవుతుంది. అప్పుడు నిన్ను వద్దనుకున్న వాళ్ళు, నిన్ను చూసి ఎగతాళి చేసిన వాళ్ళు, నిన్నొచ్చి అనుకున్న వాళ్లే మళ్ళీ నీ దగ్గరికి వచ్చి నిన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి డోంట్ లోస్ యువర్ హోప్, ఓకేనా? మరి ఇలాంటి మంచి మంచి స్టోరీస్ వినాలనుకుంటే 24/7 మిస్ అవ్వకుండా వింటూనే ఉండండి మన రేడియో సిరపి.

మీరు వింటున్నారు రేడియో సిరపి 107.9 FM HD3 సాంగ్స్ లైక్ హోమ్. ఒక చిన్న కథ చెప్తాను, వింటారా? ఒక చిన్న నది, ఒక సముద్రం ఉండేవి. నదికి సముద్రం అంటే చాలా ఇష్టం. ఆ సముద్రాన్ని చేరుకోవాలని, సముద్రంతో కలిసిపోవాలని అనుకుంది. ఆ చిన్న నది పరుగులు తీసింది, రాళ్ళని దాటింది, కొండలను దాటింది. ఎండకి ఎండిపోయినా గాని ఆగకుండా పరిగెత్తుతూనే ఉంది. కానీ ఆ సముద్రం దానికోసం ఒక్క అడుగు కూడా ముందుకు రాలేదు. నది చాలా అలసిపోయింది, ఏడ్చింది. నేనింత దూరం నీ కోసం వచ్చాను, నువ్వు నా కోసం రావా అని అడిగింది. దానికి ఆ సముద్రం నవ్వుతూ, నేను రాను, నన్ను చేరుకోవాలంటే నువ్వే రావాలి అని చెప్పిందట. అప్పుడు ఆ నది ఆగిపోయింది. హా, ఇంకా నేను అలసిపోయాను, ఇక నా వల్ల కానే కాదు అని తన దారిని తానే మార్చుకుంది. తన చుట్టూ ఉన్న పొలాలకి నీళ్లిస్తూ, చెట్లకి ప్రాణం పోస్తూ, చిన్నపిల్లలకి దాహం తీరుస్తూ అందరినీ ఆనందింపచేసింది. అందరూ నదిని ప్రేమించడం మొదలెట్టారు అలా చేసేసరికి. అప్పుడు ఆ సముద్రానికి అర్థమైంది, అయ్యోయ్యో, నా దగ్గరికి రావాల్సిన నది ఇప్పుడు అందరికి ఇష్టమైన నదిగా మారిపోయింది. ఛ, ఇంత మంచి నదిని నేను చేరుకోలేకపోయాని అని బాధపడిందట. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందుకే మన దగ్గర ఉన్నప్పుడే కాపాడుకోవాలి వస్తువైనా, మనిషైనా, ఏ బంధమైనా. బాగుందా? మరి ఇలాంటి మంచి మంచి క్యూర్ స్టోరీస్ వినాలనుకుంటే మిస్ అవ్వకుండా వింటూనే ఉండండి మన రేడియో సిరబి, మీ ప్రణవితో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. మరొక క్యూట్ స్టోరీతో వచ్చేసింది మీ ప్రణవి. లేట్ చేయకుండా వినేద్దామా? ఇది ఒక చందమామ కథ. అనగనగా ఒక చందమామ ఉండేది. ప్రతిరోజు రాత్రి వచ్చేది, అందరికీ వెలిగిచ్చేది. కానీ ఒకరోజు మబ్బులొచ్చి చందమామని కప్పేశాయి. పాపం చందమామ చాలా బాధపడింది. నేను ఇంతకు ముందులా కనిపించట్లేదు, నా వెలుగు పోయిందే అని బాధపడింది. అప్పుడు ఒక చిన్న నక్షత్రం అక్కడికి వచ్చి ఇలా చెప్పింది, నువ్వెందుకు బాధపడుతున్నావు? కనిపించినంత మాత్రాన ఎక్కడికో వెళ్ళిపోయినట్టు కాదు, నువ్వెప్పుడూ ఇక్కడే ఇలాగే ఉంటావు. కానీ ఆ మబ్బులే అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాయి. అంతే, నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో, మబ్బులు శాశ్వతం కాదు, ఎప్పటికీ నీ వెలుగే శాశ్వతం, మళ్లీ నువ్వే ప్రకాశిస్తావు అని ధైర్యం చెప్పి ఆ నక్షత్రం అక్కడి నుంచి వెళ్లిపోయింది. నిజంగానే కొన్ని రోజులకి మబ్బులు వెళ్లిపోయాయి. చందమామ మళ్లీ బయటకు వచ్చేసింది, ముందు కంటే ఇంకా ప్రకాశవంతంగా. జీవితం కూడా అంతే, కష్టాలు, కన్నీళ్లు, బాధలు అనేవి ఆ మబ్బుల్లాగే వచ్చి వెళ్లిపోతూ ఉంటాయి. వచ్చిపోయే వాటి కోసం ఎప్పుడు బాధపడుతూ ఉండిపోకూడదు. కరెక్టే కదా? మీకెలా అనిపించింది స్టోరీ? మరి ఇలాంటివి బోల్డ్ అని వినాలనుకుంటే మాత్రం నెవర్ మిస్ అవర్ రేడియో సిరబీ 107.9 FM HD3. స్టే ట్యూన్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
8: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
8: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
6: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
8: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
9: Buying a home in India is now easier and hassle-free. Kru Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
10: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

మీరు వింటున్నారు రేడియో సిరపి 107.9 FM HD3 సాంగ్స్ లైక్ హోమ్. ఆగండి ఆగండి, మరొక స్టోరీ తీసుకొచ్చేసా? లేట్ చేయకుండా చెప్పేస్తా, వినేయండి. ఒక అడవిలో ఒక ఆడ సింహం ఉండేది. దానికి ఒక సింహాల గుంపు ఉంది. కానీ ఆ గుంపు దాన్ని వేటాడిచ్చేదే కావు, తిననిచ్చేవి కూడా కావు. పైగా నువ్వేం చేయలేవు, మెందేస్తే నువ్వు తెందులే, అట్లా పడుండు అని ప్రతిరోజు అలాగే హేళన చేస్తూ ఉండేవి. ఒకరోజు ఆ సింహం గుంపును వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోయింది. చాలా బాధపడి ఆ సింహాలు కూడా చూసి, ఒంటరిగా వెళ్తే చచ్చిపోతావు, అడవిలో ఒంటరిగా బతకలేవు అని నవ్వుకున్నాయి. వెనక ఆ సింహాల మాటలు పట్టించుకోకుండా ఆ ఒంటరి సింహం మాత్రం ముందుకెళ్లిపోయింది. వెనక్కి తిరిగి చూడలేదు తెలుసా. మొదట్లో చాలా కష్టపడింది, ఆకలేసింది, చీకట్లో పాపం భయం వేసింది, ఎంతగానో ఏడ్చింది. కానీ ఆ సింహం మనసు మార్చుకుని వెనక్కి వెళ్ళలేదు. నెమ్మదిగా అది గర్జించడం నేర్చుకుంది, ఒంటరిగా వేటాడడం నేర్చుకుంది, ఎవ్వరికి భయపడకుండా ఎలా బ్రతకాలో తెలుసుకుంది. కొన్ని రోజుల తర్వాత అదే గుంపు ఆకలితో ఆ సింహం దగ్గరికి వచ్చాయి. ఎందుకనుకుంటున్నారు? సహాయం కోసం వచ్చాయి. అప్పుడు ఆ సింహం గుంపు వైపు చూసి నవ్వి ఇలా చెప్పింది, నేను గుంపులో ఉన్నప్పుడు నన్ను బలహీనంగా చూశారుగా, ఇప్పుడు మీరే సహాయం కోసం నా దగ్గరకు వచ్చారు. నేను ఒంటరిగా ఉన్నప్పుడే నేను సింహానని నాకు తెలిసింది. ఇప్పుడు అడవికి రాణినయ్యాను. గుంపులో ఉన్న సింహం కంటే ఒంటరిగా వేటాడే సింహానికి ఎక్కువ బలం ఉంటుంది. ఒంటరితనం అనేది మన బలహీనత కాదు, అదే మనకి ధైర్యం. ఆ ఒంటరితనమే మనకి తోడు నీడ అని ఆ సింహం చెప్పింది. నిజమే కదా? మరి మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది? ఇలాంటి మంచి స్టోరీస్ కోసం స్టే ట్యూన్ మన రేడియో సిరబి 107.9 FM HD3. బాయ్.

మీరు వింటున్నారు రేడియో సిలిపి 107.9 FM హిస్టరీ 3 సౌండ్స్ లైక్ హోమ్. మీకు ఎన్ని కారాలు తెలుసండి? మోస్ట్లీ ఒక రెండు కారాలు తెలుసా, బట్ నా దగ్గర చాలా తీయనైన తెలుగులో ఉండే ఎన్నో కారాలు తెలుసు. అవెంట చెప్తాను, వింటారా? మరి లేటేంటి, వినేయండి. మొదలు పెట్టే కారం ఏంటి? శ్రీకారం. మరి లేడీస్ మెచ్చే కారం అలంకారం. అందరినీ గౌరవించే కారం సంస్కారం. మరి పదవిలో వచ్చే కారం ఏంటబ్బా? అధికారం. మరి మేలు చేసే కారం ఉపకారం. కీడు చేసే కారం అపకారం. సాయంలో కారం సహకారం. సమస్యలకు కారం పరిష్కారం. మరి ఒప్పుకునే కారం ఏంటో తెలుసా? అంగీకారం అండి. చీదరించుకునే కారం చీత్కారం. పగ తీర్చుకునే కారం ప్రతీకారం. ఆగండి ఆగండి ఆగండి, అప్పుడే అయిపోలేదు, ఇంకా బోల్డ్ అన్ని కారాలు తీసి పెట్టాను, ఘాట్ ఎక్కువైంది, మళ్ళీ బోల్డ్ అన్ని కారాలు తీసుకొని వస్తాను. మరి మీలో ఎంతమందికి ఈ కారాల గురించి తెలుసు? ఇంకా మీకు తెలిసిన కారాలు ఏమన్నా ఉంటే నోట్ చేసుకోండి, కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ మన రేడియో సిలిపి 107.9 FM HD3 వింటూనే ఉండండి. బాయ్.

0: are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
4: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయగర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్.
8: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
7: ఎస్.
8: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
4: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
9: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
4: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ. హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేరువేరు ప్రాంతాలు, వేరువేరు ప్రాజెక్ట్స్, వేరువేరు ధరలు, వేరువేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10th and 11th. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.

హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? మండే వచ్చేసింది, మళ్ళీ వాసవి వచ్చేసింది. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. వేర్ ఎవర్ లైఫ్ టేక్స్ యూ, టేక్ హోమ్ విత్ యూ, బికాస్ వి సౌండ్స్ లైక్ హోమ్. మరి మీ వీకెండ్ ఎలా గడిచింది? నేనైతే సాటర్డే రోజే మీతో ఇంటరాక్ట్ అయ్యా కాబట్టి పెద్దగా మిస్ అయినట్టు అనిపించలేదు. మొన్నే కదా వచ్చాను, అప్పుడే వచ్చేసాను అనిపించింది. కాకపోతే ఎనీవేస్, ఐఎమ్ హ్యాపీ టు టాక్ టు యూ అండ్ ఇంటరాక్ట్ విత్ యూ ఇఫ్ పాసిబుల్ ఎవ్రీ డే. సో అందుకని ఎప్పుడొచ్చినా కూడా వి సౌండ్స్ లైక్ హోమ్ అండ్ ఇట్ ఈస్ లైక్ ఎ హోమ్ టు మీ, ఎస్పెషల్లీ వెన్ ఐ కమ్ టు ద స్టూడియో సో దట్ ఐ కెన్ ఇంటరాక్ట్ విత్ యూ ఆల్. సో హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? హౌ ఈస్ యువర్ మండే గోయింగ్ సో ఫార్? ఐ నో మండే అనగానే రకరకాల టెన్షన్స్, వరీస్ అండ్ స్ట్రెస్ లు పెరిగిపోతూ ఉంటాయి కదా, బట్ నో వరీస్ అట్ ఆల్. ఆ స్ట్రెస్ ని ప్రెస్ చేసేయండి, ఎందుకంటే మీ ఆర్జే వాసవి ఈస్ బ్యాక్ విత్ అనదర్ సెషన్ ఆన్ రేడియో సురభి విత్ యువర్ డ్రైవ్ టైమ్ స్పెషల్ ఆన్ సురభి ది టోర్. సో మరి మీ స్ట్రెస్ ని ప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? సింపుల్ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ స్టే ట్యూన్డ్ ఇన్ టు రేడియో సురభి. మీ అందరికీ తెలిసినట్టుగా 107.9 FM HD3 మీరు ఒకరి కార్ లో వెళ్తుంటే, లేదు అనుకుంటే మీ iOS ఆర్ Android లో వెరీ స్లీక్ యాప్, మా రేడియో సురభి యాప్ ఉంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా ఏం చేస్తున్నా మా మాటలు పాటలు ఎంజాయ్ చేయొచ్చు. అలా కూడా కాదు అనుకుంటే రేడియో సురభి .com లో కూడా మీరు మమ్మల్ని వింటూ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే డోంట్ ఫర్గెట్ టు ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఫర్ అప్ టు డేట్స్ వాట్ ఎవర్ హ్యాపెనింగ్ అరౌండ్ ద టౌన్ అండ్ సురభిలో ఏం జరుగుతుంది, ఆఫ్ ఎయిర్ ఏం జరుగుతుంది, అదంతా కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో డోంట్ మిస్ దట్ అవే. మరి ఇవాళ అందరికి తెలిసినట్టుగా ఆఫ్ కోర్స్ ఫస్ట్ సెగ్మెంట్ విల్ బి అవర్ మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్. అదైతే నేను స్టార్ట్ చేసేస్తాను ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. సో లెట్స్ స్టార్ట్ విత్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ రణబలి, ఎందుకంటే ఇది ఇప్పుడు కంప్లీట్ సాంగ్ రిలీజ్ అయింది కాబట్టి. లెట్స్ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ దెన్ విల్ గో ఇన్ టు ద షో.

వావ్, బ్యూటిఫుల్ నంబర్ ఫ్రమ్ ద మూవీ రణబాలి కదా. యాక్చువల్లీ రణబాలి ఈజ్ రైట్. ఓకే, సో ఐ థింక్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చాలా మందికి ఈ సినిమా మీద. చూద్దాం ఎంతవరకు వెళ్తుంది అని. మరి ఇప్పుడైతే మనమైతే మన మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ లోకి అయితే వచ్చేద్దాం. సో ఇవాళ నేను ఇస్తున్న ఫస్ట్ క్లూ, అంటే ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళకి నా షో ఫార్మాట్ తెలియని వాళ్ళ కోసం ఇంకొకసారి ఈ మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ చెప్పేస్తా. ఏం లేదు, నేను ఒక మూవీకి సంబంధించిన క్లూస్ ఒక్కొక్కటిగా ఒక్కొక్క పాట ముందు మీకు చెప్తూ ఉంటానన్నమాట. సో ఎవరైతే ఫస్ట్ గా గెస్ట్ చేస్తారో దాట్ పర్సన్ ఈజ్ ద మూవీ డిటెక్టివ్ ఫర్ టుడే, అంటే ఈ రోజుకి. సో ఫస్ట్ క్లూ ఏంటి అంటే ఈ సినిమా తమిళ్ డబ్డ్ అన్నమాట, తెలుగులో డైరెక్ట్ కాదు, తమిళ్ డబ్డ్ అండ్ 90s లో వచ్చింది. చూసారా, ఆల్మోస్ట్ రెండు క్లూస్ ఇచ్చేసినట్టే ఒకే షాట్ లో. కాకపోతే మరి తమిళ్ డబ్డ్ అంటే మంత్ బాగోదేమో అని ఇంకొకటి కూడా యాడ్ చేశా. సో 90s లో వచ్చిన ఫిల్మ్ అండ్ ఇది స్ట్రెయిట్ తెలుగు కాదు, తమిళ్ డబ్డ్. అది ఫస్ట్ క్లూ. మీకు దీనికే పట్టేసి ఒకళ్ళు మీరు కాల్ చేస్తే చెప్పాలి అనుకుంటే కాల్ చేసేయండి 9726361966. అండ్ ఇప్పుడైతే మనం సురభి స్పోకెన్ స్పార్కిల్ గురించి తెలుసుకుందాం. సో గెట్ రెడీ ఫర్ ఎ హాలోవీన్ సెలబ్రేషన్ లైక్ నో అదర్. రేడియో సురభి ప్రెజెంట్స్ స్పోకెన్ స్పార్కిల్. Come dressed to impress and join us for a fun-filled costume contest and trunk or treat with spooky surprises, sweet treats and plenty of Halloween fun for the whole family. Happening on October 10th at Hareli Prosper. So pick your favorite costume, decorate your trunk and get ready to spook and sparkle with Radio Surabhi. Adan Mata. So Radio Surabhi Spook and Sparkle, which is on October 10th at Hareli Prosper. మై ఫస్ట్ క్లూ గుర్తుంది కదా, ఈ మూవీ 1990s లో వచ్చింది అండ్ ఇట్స్ నాట్ ఎ స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్, ఇట్స్ ఎ తమిళ్ డబ్డ్ మూవీ. దాట్ ఈస్ ద ఫస్ట్ క్లూ. మరి ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. ఈ మూవీ ఏదో తెలిస్తే కూడా కాల్ చేయండి 9726361966.

ఆల్ రైట్, సో సాంగ్ వినేశారు కదా. ఈ మూవీ వచ్చేసి జనక అయితే గనక అదనమాట సినిమా. మన సుహాస్ నటించిన మూవీ జనక అయితే గనక ఆ మూవీలోంచి. మరి నాకైతే ఒక గెస్ వచ్చింది ఏమి మూవీ డిటెక్టివ్ లో మూవీ అని చెప్పడానికి, కాకపోతే అది కరెక్ట్ కాదు. సో అఫ్ కోర్స్ ఫస్ట్ క్లూకే చెప్పడం కష్టం అది, ఎందుకంటే నేను చాలా జనరిక్ గా ఇచ్చాను కదా. దేర్ ఆర్ సో మెనీ మూవీస్ దట్ డబ్ ఫ్రమ్ తమిళ్ టు తెలుగు, సో ఇది ఒక్కటే ఉండదు కాబట్టి ఐ అండర్స్టాండ్. సో మీరు గెస్ట్ చేశారు, దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో సెకండ్ క్లూ ఇచ్చేస్తా. ఈ మూవీలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, అంటే హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఒక చాలా ఫేమస్ హీరోయిన్, ఓకే ఆ పేరు చెప్పేస్తానండి, త్రిష గారు. సో త్రిష గారు ఈ మూవీలో నటించిన హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు, అంటే షీఈ్ నాట్ ద మెయిన్ రోల్, జస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్, సైడ్ క్యారెక్టర్ అనమాట. అది సెకండ్ క్లూ. సో ఒకటి, ఈ మూవీ 90s లో వచ్చింది అండ్ ఇట్స్ నాట్ ఎ స్ట్రీట్ తెలుగు ఫిల్మ్, ఇట్ వాజ్ డబ్ ఫ్రమ్ తమిళ్. రెండో క్లూ వచ్చేసి ఈ మూవీలో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో త్రిష గారు చేశారు. వెరీ చాలా మినిమలిస్టిక్ రోల్, అదేదో చాలా ఏమంటారు ప్రామినెంట్ రోల్ కూడా కాదు, జస్ట్ సైడ్ క్యారెక్టర్ ఫ్రెండ్ రోల్ చేశారు ఈ మూవీలో, బిఫోర్ షీ బికమ్ అన్ యాక్ట్రెస్, అంటే తెలుగు లీడ్ రోల్ చేసే ముందు ఈ మూవీలో అలా చేశారనమాట. సో దాట్ వాజ్ ద సెకండ్ క్లూ. సో దీన్ని బట్టి మీకు ఎవరికైనా తెలుసుంటే కాల్ చేసేయండి 9726361966. అండ్ అలాగే మనమైతే మైత్రీస్ రెస్టారెంట్ గురించి తెలుసుకుందాం. సో అథెంటిక్, ఓకే మనకు కాల్ వస్తుంది బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దెమ్ ఆన్ ఎయిర్. ఇప్పుడైతే ఒక పాట వేసేస్తా, మీరు అది వింటూ ఉండండి, నేను ఐ టాక్ టు యూ.

0: ఆల్ రైట్, మరి నాకైతే చాలా కాల్స్ వచ్చాయి కానీ నేను కొందరిని తీసుకోగలిగాను, టైం లేకపోవడం వల్ల అని కట్ అయిపోయాయి. ఐ నో యువర్ ఆల్సో వాంట్ టు షేర్ ద ఆన్సర్, బట్ ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు అయితే నాకు కరెక్ట్ ఆన్సర్ రాలేదు. కాల్స్ చేశారు కానీ కరెక్ట్ ఆన్సర్ రాలేదు. ట్రై చేస్తున్నారు, ఇంకా ట్రై చేయండి. నేనైతే ఇంకొక క్లూ యాడ్ చేస్తా. ఓకే, ఈ మూవీలో ఇంకిది చెప్తే అసలు స్టోరీ లైన్ చెప్పేసినట్టే, బట్ ఇన్ని చెప్పేస్తా. సో ఫస్ట్ క్లూ ఏం చెప్పాను, ఇది 90s లో రిలీజ్ అయింది అండ్ ఇట్స్ నాట్ హిస్టరీ తెలుగు ఫిల్మ్, ఇట్ ఈస్ డబ్ ఫ్రమ్ తమిళ్, రైట్. సో సెకండ్ క్లూ వచ్చేసి త్రిష గారు ఈ మూవీలో లీడ్ యాక్టర్ గా చేసిన హీరోయిన్ కి పక్కన ఫ్రెండ్ లాగా నటించారు. థర్డ్ క్లూ ఏంటి అంటే ఈ మూవీలో హీరో ఏమో హీరోయిన్ వాళ్ళ ఇంటి వాళ్ళని కన్విన్స్ చేయడానికి వాళ్ళ ఊరు వెళ్తాడు, హీరోయిన్ హీరో వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట వాళ్ళ లవ్ ని కన్విన్స్ చేయడానికి. ఇంక ఇది స్టోరీ లైన్ చెప్పేసినట్టే. లెట్స్ టేక్ ఎ కాలర్ ఆన్ లైన్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. ఉషా గారా?
1: అవును, నా గొంతు అసలు బాగాలేదు కానీ ఆన్సర్ ట్రై చేద్దామని.
0: షూర్ అండి, చెప్పండి.
1: జోడి కదా?
0: జోడి, అబ్సల్యూట్లీ రైట్ ఉషా గారు, ఆసమ్.
1: అప్పట్లో బాగా
0: అనుకో,
1: నా గొంతుకి ఎందుకు రీఫండ్ వస్తుంది, నేను పెట్టేస్తానమ్మా.
0: షూర్ షూర్, యా ఓకే అండి, బాయ్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో అండి, నా పేరు
0: శైలజ. స్వరూప గారా?
2: శైలజ అండి.
0: శైలజ గారు, సారీ, చెప్పండి శైలజ గారు.
2: మూవీ నేమ్ జోడీ అండి.
0: జోడీ ఇస్ అబ్సల్యూట్లీ రైట్ శైలజ గారు, ఆసమ్. థ్యాంక్ యూ. అదే సాంగ్ అయినా ఆ మూవీలోంచి? షూర్ అండి, తప్పకుండా. అలానే థ్యాంక్ యూ, బై. ఓకే, దాట్ వాజ్ శైలజ గారు, ఉషా గారు, అండ్ దే ఆర్ అబ్సల్యూట్లీ రైట్. జోడీ ఈజ్ అ రైట్ ఆన్సర్. ఇంకొక సాంగ్ రిక్వెస్ట్ ఉందండి జోడీది వేసే ముందర. సో శిరీష గారు, మీకోసం తొలి ప్రేమలోంచి ఈ పాట వచ్చేస్తుంది, ఎంజాయ్ ది సాంగ్.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM. Tatra khalu imani, ashtav ahara vidhi visesha ayatanani bhavanti. Ani ayurvedam cheptondi. Ante ahara anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti, dani padniche vidhanam. Ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta polallo chikkukupoyunnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా చేస్తామంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: మధురమైన సంగీతం, అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింగ్ ఆర్ట్ సెంటర్ లో సెకండ్ నేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలి రండి. మరిన్ని వివరాలకు సెకండ్ నేత్రాలయ USA.org.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 979-797-2654 ఆర్ విజిట్ astroramji.com.

గుర్తుకు రావడం గొప్ప కాదు, మరవకపోవడం గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావడం మెదడు చేసే పని, గుర్తుంచుకోవడం హృదయం చేసే పని. సో మనం ఉండాల్సింది ఎదుటి వాళ్ళ మెదడులో కాదు, ఉండాల్సింది వాళ్ళ హృదయంలో. వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్. ఐ నో మేమందరం కూడా మీ హృదయంలో ఉంటామని, బికాస్ రేడియో సురభి ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ నౌ. ఎందుకంటే వీ సౌండ్ లైక్ హోమ్. సో వేర్ ఎవర్ లైఫ్ టేక్స్ యూ, టేక్ హోమ్ విత్ యూ రేడియో సురభి. అదనమాట సంగతి. మరి మనమైతే సక్సెస్ఫుల్ గా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చేసేసుకున్నాం. అండ్ ఉషా గారు, యు ఆర్ ద మూవీ డిటెక్టివ్ ఫర్ టుడే. అఫ్ కోర్స్ శైలజ గారు మీరు కూడా చెప్పారు, కాకపోతే ఫస్ట్ ఉషా గారు చెప్పారు కాబట్టి ఉషా గారికి అయితే వెళ్ళిపోతుంది మూవీ డిటెక్టివ్ ఫర్ టుడే. కంగ్రాచులేషన్స్. మరి నాకైతే ప్రద్విల గారు అండ్ శైలజ గారు ఇద్దరు కూడా జోడీ మూవీ నుండే రిక్వెస్ట్ చేశారు పాట. బట్ ఇందాక మనం మైత్రీస్ రెస్టారెంట్ గురించి మాట్లాడాలనుకున్నాం కదా, అది ఫినిష్ చేసి పాట వేసేస్తాం. సో అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్యూజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. సో ఇంతే కాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజిన్ నౌ, సర్వింగ్ you in Irving, South Lake and Frisco. అదనమాట సంగతి. అండ్ చిల్ అంటే అర్థమైంది, ఇవాళ మార్నింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే వెదర్, ఆఫ్టర్ లాంగ్ టైం. అంటే పొద్దున పొద్దున్న లేస్తూనే ఇప్పుడు 80s 90s కి వెళ్ళిపోతుంటే ఒక లాస్ట్ వీక్ నుండి కొంచెం తగ్గుముఖం పట్టాయి టెంపరేచర్స్. అండ్ ఇవాళ అయితే ఆ డ్రిజిల్ పడడంతో, వర్షం పడడంతో ఇట్ వాజ్ సో కూల్. ఐ రియలీ ఎంజాయ్డ్ మై డ్రైవ్ టు వర్క్ టుడే. అంటే ఇప్పుడు మండే మార్నింగ్ ఎంతైనా మండేస్ కదా, కొంచెం అమ్మో మీటింగ్స్ ఉంటాయి అది ఇది అని కొంచెం హరిబరిగా ఉంటాం. బట్ ఇవాళ అమేజింగ్ నేచర్ తో అలా హ్యాపీగా వెళ్ళిపోయి హ్యాపీగా వర్క్ చేసేసుకున్నాను నేనైతే. ఐ హోప్ యూ ఆల్సో హ్యాడ్ ఎ గ్రేట్ డే. ఒకవేళ గ్రేట్ డే కాకపోయినా ఇప్పుడు గ్రేట్ అవుతుంది, ఎందుకంటే మీరు మా రేడియో సురభి వింటున్నారు కాబట్టి. విల్ మేక్ యువర్ మూడ్ చిల్ అండ్ చీడ. ఓకే, మరి ఇప్పుడు ప్రద్విల గారు, శైలజ గారు మీకోసం జోడీలోంచి ఈ పాట. ఎంజాయ్ ది నెంబర్. ఈవెన్ ఐ లవ్ దిస్ సాంగ్ టూ.

0: బ్యూటిఫుల్ సాంగ్ కదా, ఏ మాట కా మాట చెప్పాలి. కొన్ని పాటలు అప్పట్లోవి ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు, అందులో వన్ ఆఫ్ దిస్ సాంగ్ అన్నమాట. ఓకే, మరి ఇట్స్ టైమ్ ఫర్ ఎ థింకింగ్ హ్యాట్ క్వశ్చన్ నౌ. సో మొన్న సాటర్డే రోజు ఎవరైనా ట్యూనింగ్ అయి ఉంటే వాళ్ళకి ఆన్సర్ తెలిసిపోతుంది, ఎందుకంటే నేను ఆ రోజు కూడా ఈ క్వశ్చన్ అడిగి, కాకపోతే నాకు ఆ రోజు ఎక్కువగా రాలేదు కాబట్టి దీనికి రెస్పాన్స్ ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా. చూద్దాం ఆ రోజు ఎంతమంది ట్యూన్ అయ్యారో కూడా అర్థమవుతుంది. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, చికెన్ వాళ్ళ అమ్మ, చికెన్ వాళ్ళ నాన్న, వాళ్ళ పేర్లేంటి? వెరీ సింపుల్, చికెన్ వాళ్ళ అమ్మ, చికెన్ వాళ్ళ నాన్న పేర్లేంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. అంటే నాకు ఆ రోజైతే ఒక క్యూట్ కాలర్ కాల్ చేసి చాలా హానెస్ట్ గా ఒకటి చెప్పారు, ఇప్పుడు అది నేను చెప్పదలుచుకోలేదు. బట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, వాసవి అడుగుతుంది అంటే ఆన్సర్ లో ఏదో ఒక తికమక ఉంటుంది అని. సో అంత స్ట్రేట్ క్వశ్చన్ అయితే కాదు. సో ఆలోచించండి, చికెన్ వాళ్ళ అమ్మ, చికెన్ వాళ్ళ నాన్న పేర్లేంటో తెలిస్తే కాల్ చేసేయండి. అలాగే టీ ప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ గురించి తెలుసుకుందాం. సో టీ ప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్ అరౌండ్ ద కార్నర్. ద తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఇన్వైట్స్ యూ టు అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పుల్శెట్టి అండ్ ద ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ఆన్ సాటర్డే అక్టోబర్ 17 ఫ్రమ్ నూన్ టు మిడ్ నైట్ ఎట్ కొమరికా సెంటర్, 2601 అవెన్యూ ఆఫ్ స్టార్స్, ఫ్రిస్కో, టెక్సస్. అండ్ హియర్స్ ద బెస్ట్ పార్ట్, ఎంట్రీ అండ్ పార్కింగ్ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్స్ ని ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయండి. గుర్తుంది కదా అక్టోబర్ 17 కొమరికా సెంటర్ ఫ్రిస్కోలో. మరి ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. ఈ లోపలైతే మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే కాల్ చేసేయండి. చికెన్ వాళ్ళ అమ్మ, చికెన్ వాళ్ళ నాన్న పేర్లేంటో తెలిస్తే 9726361966.
1: Thank you. Now this song is a special one, dedicated to my husband. It's our 3rd anniversary. Thank you. He's as usual running late. The song is in my mother tongue Telugu. Hope you like it. Here we go.

ఓకే, మరి నాకైతే కొన్ని ఆన్సర్స్ వచ్చాయి, కానీపోతే గోపి గారు ఒక్కరు కరెక్ట్ గా చెప్పారు, ఎందుకంటే ఆయన సాటర్డే విన్నారంట షో. సో తెలిసింది ఆ రోజు గోపి గారు విన్నారు అని. ఆసమ్. బట్ టెక్నికల్లీ ఇవాళ గోపి గారు ఇస్ ద విన్నర్, ఎందుకంటే ఆయన ఫస్ట్ కనుక్కున్నారు కాబట్టి. బట్ స్టిల్ ఐ కీప్ ద క్వశ్చన్ ఇంటాక్ట్, ఇంకొక పాట వరకు ఉంచుతాం, ఇంకెవరైనా గెస్ట్ చేస్తారేమో ఒక హింట్ ఇస్తాం. ఏంటి అంటే, ఈ చికెన్ వాళ్ళ అమ్మ చికెన్ వాళ్ళ నాన్న పేర్లేంటి అని అడిగాయి కదా, ఆ రెండు కూడా తినే ఐటమ్స్ పేర్లే. సో ఇప్పుడు ఆలోచించండి ఏమై ఉండొచ్చు. తినే ఐటమ్స్ లో చికెన్ వాళ్ళ అమ్మ ఎవరు, చికెన్ వాళ్ళ నాన్న ఎవరు, తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. అండ్ గోపి గారు మీరు అడిగినట్టుగా పారడైజ్ మూవీలోంచి మీ పాట వచ్చేస్తుంది. ఎంజాయ్ ద సాంగ్.

సో ఎంతమంది చూసారు పారడైజ్ మూవీ? మీకు నచ్చిందా? అంటే నేనైతే చూడలేదు, మిక్స్డ్ కమెంట్స్ వింటున్నాను. బట్ ఒకవేళ మీరు చూసింటే మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. మరి కమింగ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్, సో ఇందాక అడిగాను కదా ఏంటి చికెన్ వాళ్ళ అమ్మ చికెన్ వాళ్ళ నాన్న పేర్లేంటి అని చెప్పేసి, ఇంకా నేను రివీల్ చేసే టైం వచ్చేసింది. ఆన్సర్ ఏంటి అంటే చికెన్ కీమా చికెన్ కబాబ్. ఎలా అంటే చికెన్ కీమా అంటే చికెన్ కీమా, చికెన్ కబాబ్ చికెన్ బాబ్ చికెన్ కబాబ్ అంటే కొంచెం అలా మేము మా సౌలభ్యాన్ని బట్టి విడదీస్తామన్నమాట వర్డ్స్ ని. సో చికెన్ కీమా హిందీలో చికెన్ కీమా అది వాళ్ళ అమ్మ పేరు, చికెన్ కబాబ్ వాళ్ళ నాన్న పేరు. బాగుందా? ఓకే బాగున్నా, బాగాలేకున్నా నవ్వుకోండి కాసేపు. మరి ఇప్పుడైతే ఒక చిన్న సాంగ్ వినేసొద్దాం, దీని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.

0: Mónica.
1: ఓకే మరి మనకైతే పారడైజ్ నుండి ఇంకొక సాంగ్ రిక్వెస్ట్ కూడా వచ్చింది. కాకపోతే నేను కొన్ని ఒక టూ సాంగ్స్ తర్వాత అయితే నేను ప్లే చేసేస్తానండి ఉదయ్ గారు మీకోసం. అండ్ ఇంకా కొందరు కాల్స్ చేశారు బట్ అన్ఫార్చునేట్లీ నేను తీసుకోలేకపోయాను. ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ యూ కెన్ కాల్ ఎనీ టైమ్ 972-636-1966. అండ్ థ్యాంక్ యూ దాట్ యూ ఎంజాయ్డ్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫర్ చికెన్ చికెన్ వాళ్ళ అమ్మ చికెన్ వాళ్ళ నాన్న చికెన్ కీమా చికెన్ కబాబ్ ముందు చేయగానే ఇప్పుడే విన్నానండి మీ ఆన్సర్ అని కొంచెం సీరియస్ గా చెప్తే ఓ తిట్టడానికి చేశారా అనుకున్నాను బట్ కాదు యూ ఎంజాయ్డ్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ దాట్. సో ఇప్పుడైతే ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామా. సో లాస్ట్ వీక్ కూడా ఒకటి చెప్పుకున్నాం కదా, ఇది కూడా కొంచెం టీనేజర్స్ కి ఎస్పెషల్లీ తెలియాల్సిన స్టోరీ. సో మీరు ఒకవేళ వింటే మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే టీనేజర్స్ అనే కాదు పిల్లలు ఎవరున్నా కూడా వాళ్ళకి షేర్ చేయండి. డెఫినెట్ గా నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో స్టోరీ ఏంటంటే ఒక 10th class అమ్మాయి 10th grade చదివే అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలియకుండా నైట్ టైం ఒక బర్త్డే పార్టీకి వెళ్తుంది అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత అమ్మాయి షీఈ్ నాట్ కంఫర్టబుల్ ఎందుకంటే చాలా మంది స్ట్రేంజర్స్ ఉంటారు షీ ఫీల్ యునో అన్కంఫర్టబుల్ అండ్ చాలా అప్సెట్ అవుతుంది. సో అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకు కాల్ చేస్తుంది అనమాట, అమ్మ నేను సో అండ్ సో ప్లేస్ లో ఉన్నాను ప్లీజ్ నన్ను వచ్చి పిక్ చేయవా అని చెప్పేసి. వెంటనే వాళ్ళమ్మ ఓకే నువ్వేం టెన్షన్ పడుకు నేను వస్తున్నాను అని చెప్పి వాళ్ళమ్మ కార్ లో వెళ్ళిపోతుంది. వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మాయిని కూర్చోమని సైగ చేస్తుంది అనమాట కార్ లోకి. అమ్మాయి భయపడుతుంది కార్ లో ఎక్కేటప్పుడు, అమ్మాయి ఇప్పుడు నన్ను అన్ని క్వశ్చన్స్ అడుగుతుంది ఎందుకు చెప్పకుండా వెళ్ళావు వాళ్ళు ఎవరంతా ఎందుకు ఇక్కడ ఉన్నావు అన్ని చాలా క్వశ్చన్స్ తనని వస్తుంది తన వైపు వస్తుంది అని తను చాలా భయపడుతుంది అనమాట. బట్ వాళ్ళ మదర్ ఏమి అనరు, షీ వాజ్ సైలెంట్. ఇంటికి వెళ్ళాక కూడా నాన్న ఏమైనా తిన్నావా లేకపోతే మంచినీళ్ళు తాగి పడుకో అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళమ్మ. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వాళ్ళమ్మ బిహేవియర్ అంతా నార్మల్ గా ఉంటుంది. ఈ అమ్మాయికి ఏం అర్థం కాదు అమ్మ ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది అంటే ఐ మీన్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు బేసికలీ ఇలా బిహేవ్ చేస్తుంది ఏంటి అని అనుకుంటుంది. ఆ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఆ అమ్మాయికి అది ఎవరైతే ఆ పాప ఉన్నారో ఆ అమ్మాయికి పెళ్ళయి తనకు ఒక పాట పాప పుట్టినప్పుడు తనకు అర్థమవుతుంది అనమాట ఎందుకు వాళ్ళమ్మ ఆ రోజు అలా బిహేవ్ చేసింది అని. సో ఆ రోజు వాళ్ళమ్మ ఒకటే దానికి ఆనందపడింది, ఏంటి అంటే నా కూతురు కష్టంలో ఉన్నప్పుడు ఆర్ ఏదన్నా తనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఫస్ట్ నేనే గుర్తొచ్చా, ఎవరు గుర్తురాలేదు నేనే గుర్తొచ్చా. సో షీఈస్ ట్రస్టింగ్ మీ అన్న నమ్మకం హ్యాపీనెస్ తనకిచ్చింది అనమాట. కొన్ని కొన్ని సార్లు ఈ ఇలా చేయడం వాళ్ళని కొన్ని ఇబ్బందుల నుండి కూడా బయటపడేస్తుండొచ్చు. అంటే అఫ్ కోర్స్ మనం అనుకుంటాం పిల్లల్ని గుడ్ పేరెంటింగ్ అంటే వాళ్ళు అసలు ఏ తప్పు చేయకుండా ఉండాలి అని, కాదండి. ఎందుకంటే పేరెంటింగ్ మనం ఎంత బాగా చేసినా కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి ఆ చుట్టుపక్కల వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది పిల్లల మీద. సో కొన్ని కొన్ని సార్లు వాళ్ళు తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు, కొన్ని మిస్టేక్స్ చేస్తారు, నథింగ్ రాంగ్. సో పేరెంటింగ్ అంటే పర్ఫెక్ట్ గా పెంచడం కాదు, వాళ్ళు మీతో షేర్ చేసుకునే ఫ్రీడమ్ ఇవ్వడం. సో తప్పు చేసినా కూడా నాకు నా పేరెంట్స్ ఉన్నారు నేను చెప్తే వింటారు అన్న నమ్మకం వాళ్ళకి ఇస్తే డెఫినెట్ గా చాలా చాలా పిల్లలు చాలా మంది పిల్లలు చాలా ట్రబుల్స్ నుండి బయటపడతారు. సో మేకింగ్ మిస్టేక్స్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్, గివింగ్ అన్ ఆపర్చునిటీ టు లెట్ దెమ్ షేర్ విత్ యూ అది. సో ఆ ఎన్వైరన్మెంట్ మనం కనుక మన పిల్లలకి కల్పిస్తే డెఫినెట్ గా ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. ఓకే పెద్ద లెక్చర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మనం చిన్న కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ బ్రేక్ తర్వాత విల్ కమ్ అప్ విత్ ఎ న్యూ సెగ్మెంట్ అండ్ మీరు మాత్రం వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో. తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. మీరు వింటున్నారు సురభి డిటోర్ విత్ యోర్ ఆర్జే వాసవి. ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్.
2: Tick, tick. Radio Surabhi time check. Studio lo time 5 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo?

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో. తెలుగు నేస్తం మనమైతే సక్సెస్ఫుల్ గా 1 అవర్ కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఈ రోజు ఏ సెగ్మెంట్ లోకి వెళ్తున్నాము అంటే, ఇందాక మనం చికెన్ కీమా, చికెన్ కబాబ్ అలా మాట్లాడుకున్నాం కదా. సో మరి వెజ్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మరి వెజ్ వాళ్ళకి మాకు తెలియదు అంటే, అఫ్ కోర్స్ నేను కూడా వెజిటేరియన్నే. సో అప్పుడు ఏం చెప్పాలంటే, వెజ్ కీమా వెజ్ కబాబ్ అని చెప్పాలి. సింపుల్ యాజ్ దట్. వెజ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరు అంటే అంతే కదా. సో మీరు ఒకవేళ అంగీకరిస్తే అదే మనం చేసేద్దాము. మరి ఇప్పుడు మనం ఎలాగో చికెన్ ఫుడ్ వీటి టాపిక్స్ వచ్చింది కాబట్టి, ఎంత మంది బిర్యానీ లవర్స్ ఉన్నారు డాలస్ లో ఆర్ వినే వాళ్ళల్లో? సో బిర్యానీలు డిఫరెంట్ డిఫరెంట్ బిర్యానీస్ అవైలబుల్ గా ఉంటాయి కదా. సో ఏ టు జి బిర్యానీ పేర్లు ఎవరికన్నా తెలుసా? సింపుల్, ఏ టు జి అంటే ఏబిసిడి అలా ప్రతి దాంతో. లెట్స్ సపోజ్ వి అన్నాం అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది వెజ్ బిర్యానీ, రైట్? సో అలా ఏ ఆల్ఫాబెట్ ఏ తో స్టార్ట్ అయ్యే బిర్యానీ పేరేంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేసొద్దాం, మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోకండి.

ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. మరి మనకైతే హర్ష గారు, గోపి గారు కాల్ చేసి ఏతో స్టార్ట్ అయ్యే బిర్యానీ పేరు అయితే చెప్పేశారు, ఆవకాయ బిర్యానీ అని చెప్పేశారు. ఎస్, అది ఒక మూవీ కూడా ఉంది కదా, ఆవకాయ బిర్యానీ అని చెప్పేసి. అండ్ అంబూర్ బిర్యానీ కూడా ఒక ఐటమ్ ఉంది. అంబూర్ బిర్యానీ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఐటమ్ విత్ స్టార్ట్స్ విత్ ఏ. అండ్ అలాగే గోపి గారు అయితే బోన్లెస్ చికెన్ బిర్యానీ అని బీతో చెప్పేశారు, మటన్ బిర్యానీ అని ఎంతో చెప్పేశారు, అండ్ గోంగూర బిర్యానీ అని జీతో చెప్పేశారు. సో ఇంకా నెక్స్ట్ సి అంటే అఫ్ కోర్స్ అది కూడా ఒక ప్రశ్న అనుకుంటారు. నేను సీని చెప్పమంటే అందరికీ తెలుసు చికెన్ బిర్యానీ కాబట్టి. ఇప్పుడు నాకు డీతో చెప్పండి, డీతో స్టార్ట్ అయ్యే ఎనీ బిర్యానీ నేమ్ తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడైతే ఒక నాటు నాటు పాట వినిద్దాం ఫ్రమ్ ద మూవీ ఆర్ఆర్ఆర్.

ఓకే, నాటు అసలు ఎప్పుడు విన్నా ఎలా విన్నా కూడా ఊపి అయితే వచ్చేస్తుంది కదా. ఆఫ్ కోర్స్, సో ఆర్ఆర్ఆర్, అందుకే ఈ మూవీలో ఈ పాట ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయింది. మరి నాకైతే చిట్టి వరణ్య కాల్ చేసేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పేసింది, డి అంటే దమ్ బిర్యానీ అని చెప్పేసి. అలాగే దొన్నె బిర్యానీ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. సో దొన్నె బిర్యానీ ఆర్ దమ్ బిర్యానీ. సో ఈతో చాలా ఈజీ కాబట్టి నేను ఒక్క ఈ లెటర్ ఒకటి అడగదలుచుకోలేదు. సో ఈ ఎఫ్ జీతో ఆల్రెడీ మనకు వచ్చేసింది గోంగూర బిర్యానీ అని. సో ఈ ఎఫ్ హెచ్ ఈ త్రీ ఆల్ఫాబెట్స్ తో చెప్పండి, అంటే ఈతో ఒకటి, ఎఫ్ తో ఒకటి, హెచ్ తో ఒకటి స్టార్ట్ అయ్యే బిర్యానీస్ తెలిస్తే కాల్ చేసి. ఏంటమ్మా ఇవాళ బిర్యానీ బిర్యానీ అని పెడదాం అనుకుంటున్నారా? ఏదో ఫుడ్ కదా, కొంచెం అందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది సండే రోజు అయిపోయిన తర్వాత మండే వచ్చేసరికి అందరూ నీరస పడిపోయి ఏ పప్పన్నమో చారన్నమో తింటూ ఉంటారు కదా. కొంచెం బిర్యానీ పేరు చెప్తే అట్లీస్ట్ అదేదో మూవీలో మన కోడి శ్రీనివాసరావు అనుకుంటాం, దూరంగా కోడిని వేలాడదీసి అలా అన్నం తింటూ ఉంటారనమాట. సో ఆ ఫీలింగ్ వస్తుంది అని చెప్పేసి. సో బిర్యానీ తినకున్నా కూడా తినే ఫీలింగ్ వచ్చేలా చేయడానికి నా ఈ ప్రయత్నం అనమాట. అది సంగతి. మరి ఈ ఎఫ్ హెచ్ లెటర్స్ తో స్టార్ట్ అయ్యే బిర్యానీ ఏంటో తెలిస్తే కాల్ చేసేయండి. ఇప్పుడైతే మనం ద 14th యాన్యువల్ సిల్క్ థ్రెడ్స్ చారిటీ గాలా గురించి తెలుసుకుందాం. ద టేపెస్ట్రీ ఆఫ్ డ్రీమ్స్ ఈజ్ హ్యాపెనింగ్ సాటర్డే అక్టోబర్ 3rd అట్ 7 PM అట్ హోటల్ ఇండిగో లాస్ కోలనస్ ఇన్ ఇర్వింగ్. So featuring renowned Indian designer Rohit K. Verma, the evening film showcases exquisite Indian culture and artistry, all while supporting Hunger Mitao and its work to fight hunger through local food banks. The dress code is Indian formal or black tie, and this is an adult only event. For tickets and more information, visit silkthreadsfundraiser.com, which is silkthreadsfundraiser.com. మరి ఈ ఎఫ్ హెచ్ లెటర్స్ తో స్టార్ట్ అయ్యే బిర్యానీ ఏంటో తెలిస్తే కాల్ చేసేయండి. 9726361966 అండ్ వరణ్య, నువ్వు అడిగినట్టుగా నేను బటర్ఫ్లై సాంగ్ ఇమీడియట్లీ వచ్చేస్తుంది. ఎంజాయ్ ద సాంగ్.

0: ఆసమ్ చైత్ర, పాట అయిపోయింది సో ఐ హ్యాడ్ టు టేక్ యూ ఆన్ ఎయిర్.
1: ఓకే,
0: సో యూ వాంట్ టు రిపీట్ ద ఆన్సర్ అగైన్?
1: యా,
0: చెప్పు నాన్న.
1: ద ఎయిర్ ఆఫ్

0: really great. So how old are you, Chaitra?
1: I'm 9.
0: 9. You're a big girl now. That's why you know two names. Two names of biryanis. Awesome, Chaitra. Thank you for the call. Do you have a song request?
1: Yes, okay.
0: Okay. Thank you for the call, Nana. Bye. That was Chaitra. మరి నాకైతే ఇందాక జేపీ గారు కూడా కాల్ చేసేసారు. చైత్ర అయితే ఎగ్ బిర్యానీ అండ్ హండి బిర్యానీ అని చెప్పింది. జేపీ గారు వచ్చేసి ఎగ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ అండ్ హలాల్ బిర్యానీ అని చెప్పేశారు. నేను హైదరాబాదీ బిర్యానీ అని ఎవరైనా చెప్తారేమో అనుకున్నా, బట్ ఇట్స్ ఓకే, నీ కరెక్టే. మరి ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదామా. జే ఈజీగా తెలుసు, సో ఐ అండ్ జే ఈ రెండింటికి చెప్పండి. ఐ అండ్ జే తో స్టార్ట్ అయ్యే బిర్యానీ నేమ్స్. ఇంకా రాను రాను కొంచెం టఫ్ అయిపోతుంది సీనా ఆన్సర్స్, ఎందుకంటే ఎం ఆల్రెడీ వచ్చేసింది, కేఎల్ కొంచెం టఫ్. మరి ఇప్పుడైతే ఐ అండ్ జే ఎవరు చెప్తారో చూద్దాం. ఐ అండ్ జే తో స్టార్ట్ అయ్యే బిర్యానీ నేమ్స్ తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడు మనకి పాట రిక్వెస్ట్ చేసింది జేపీ గారు, సో అత్తారింటికి దారేది లోంచి మీరు అడిగారు కాబట్టి మీకోసం ఈ పాట వచ్చేసిందండి. ఎంజాయ్ ది సాంగ్.

0: ఢిల్లీ.
1: ఓకే, మరి నాకైతే ఉదయ్ గారు కాల్ చేసేసి కరెక్ట్ గా చెప్పేశారు, ఇరానీ బిర్యానీ ఈజ్ ఫర్ ఐ అండ్ జైతే వచ్చేసి జైపూర్ బిర్యానీ కానీ జిందా బిర్యానీ కానీ అన్నారు. అది హిందీ అంట నాకు తెలీదు, బట్ ఉండొచ్చు డెఫినెట్ గా, మనకి తెలియనంత మాత్రాన అది కరెక్ట్ కాదు అని నేను చెప్పలేను. సో ఎస్ అండి ఉదయ్ గారు అబ్సల్యూట్లీ రైట్. అండ్ నేను అనుకుంది అయితే జాక్ ఫ్రూట్ బిర్యానీ, చాలా మందికి తెలిసే ఉంటుంది జైతో జాక్ ఫ్రూట్ బిర్యానీ. ఓకే, అదనమాట సంగతి. మరి ఇప్పుడు మనమైతే కమర్షియల్ కి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి కమర్షియల్ తర్వాత అయితే నేను వచ్చేస్తాను. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోకండి, ఇంకా మనం జీ వరకు మాట్లాడుకోవాలి. ఇప్పుడిప్పుడే ఇంకా టెన్షన్ బిల్డప్ అవుతుంది అనమాట, ఎందుకంటే రాను రాను ఆల్ఫాబెట్స్ తో ఇంకా కొంచెం టఫ్ అయిపోతుంది కాబట్టి బిర్యానీ నేమ్స్. ఒకవేళ మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్టే ట్యూన్డ్ ఇన్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ది షార్ట్ కమర్షియల్ బ్రేక్. మీరు వింటున్నారు సురభి డిటోర్ విత్ మీ ఆర్జే వాసవి ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
5: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Hyatt Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
6: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ you need your way, they can create. To book, call 469-925-5868 or visit luckychamsdecor.com. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిమిర్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.

Welcome back to Surabhi Detour, only on Radio Surabhi 107.9 FM HD3, America lo Telugu Nestam, sounds like home. Mari manamaithe successful ga half of the show lo kochesamu, ayipoyindi half of the show, mari mana biryani hunt kuda baa jarugutundi, ippudivarakaithe manam letter J varaku cover chesamu, jackfruit biryani, irani biryani ayipoyindi, mari ippudu K and L, M already vachesindi manaku mutton biryani ani cheppesi, so K and L. ఈ రెండు లెటర్స్ తో ఆల్ఫాబెట్స్ తో స్టార్ట్ అయ్యే బిర్యానీ పేర్లు తెలిస్తే యూనో ద నెంబర్ టు కాల్ 972-636-1966. మరి ఇప్పుడు గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో గురించి అయితే తెలుసుకుందాం. హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూసినప్పుడు ఒకటే ప్రాజెక్ట్ చూడడం ఎందుకు? సో వేరే వేరే ప్రాంతాలు, ప్రాజెక్ట్స్, ప్రైసెస్ అండ్ చాయిసెస్. నియోపోలీస్, కోకాపేట్, గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, చేవెల్ల, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హ్యాపెనింగ్ ఎట్ హయత్ రీజెన్సీ Frisco, which is on October 10th and 11th. So Hyatt Regency Frisco Dallas lo jarugutundi 10th and 11th. So if you want to invest in some property in India, make use of this opportunity. Gruha Pravesh India Property Expo. మరి ఇప్పుడైతే మనం ఒక రిక్వెస్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. ఉదయ్ గారు మీరు అడిగిన పాట నిన్నే పిల్లాడతలోంచి మై అండ్ యువర్ ఫేవరెట్ సాంగ్ వచ్చేస్తుంది. ఎంజాయ్ ద సాంగ్.

ఓకే, ఆ బ్యూటిఫుల్ సాంగ్ వినేసాం. మరి నాకైతే చాలా కాల్స్ వచ్చేసాయి అని అందరు కరెక్ట్ గా చెప్పారు. సో కార్తిక్ రఘు గారు, బాలా గారు అండ్ చిట్టి ఆద్య అందరు కరెక్ట్ గా చెప్పారు. కే ఫర్ కీమా బిర్యానీ అండ్ ఎల్ ఫర్ ల్యాంబ్ బిర్యానీ. అలాగే కార్తిక్ రఘు గారు అయితే ఎన్నతో కూడా చెప్పేశారు, ఎన్నతో ఏదో చెప్పారు, నేను మర్చిపోయాను ఏంటి, పీతో కూడా చెప్పేశారు, ప్రాన్స్ బిర్యానీ అని చెప్పారు. ఎంతో ఐ థింక్ మీరు చెప్పారండి, బట్ నేను మర్చిపోయా, ఐఎమ్ సో సారీ కార్తిక్ రఘు గారు, బట్ మీరు ఎంతో కరెక్ట్ గానే చెప్పారు. సో నేను అనుకుంది అయితే కేతో కొంగు బిర్యానీ, ఎల్తో లక్నో బిర్యానీ అండ్ ఎల్ ఎన్నతో నల్లి బిర్యానీ అనుకున్నా. బట్ మీరు చెప్పిన పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు, బట్ మీరు వింటుంటే మళ్ళీ కాల్ చేసి చెప్పండి. బట్ ఇప్పుడు మనకైతే కేఎల్ఎంఎన్ అయిపోయింది, పి కూడా అయిపోయింది ప్రాన్స్ బిర్యానీ కాబట్టి. ఇప్పుడు ఓ అండ్ క్యూ, అవి రెండు చాలా టఫ్, ఎవరు చెప్తారో చూద్దాం. ఆల్ఫాబెట్ ఓ, ఆల్ఫాబెట్ క్యూ, వీరితో స్టార్ట్ అయ్యే బిర్యానీ పేరు తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. ఇవన్నీ విన్న తర్వాత ఇవాళ అసలు బిర్యానీ తినాల్సిందే అనుకున్న వాళ్ళు ఎంతమంది, అది కూడా చెప్పండి. ఓకేనా?

Okay, I know it is a little tough to find the names with these alphabets O and Q, but nene cheppesta. So O tho vachesi old dhaka biryani and Q tho vachesi kabuli biryani. ఈ కాబులీ బిర్యానీ ఏంటి అనుకుంటున్నారా? ఇది మిడిల్ ఈస్ట్ లో ఉంటదంట. సో కాబులీ బిర్యానీ క్యూతో అనమాట. అండ్ ఓతో వచ్చేసి ఓల్డ్ ధాకా బిర్యానీ. అసలు ఇలాంటి కొన్ని పేర్లు ఉన్నాయని కూడా నాకు దీన్ని విన్నప్పుడే తెలిసింది అనమాట. ఎస్పెషల్లీ ఇంకా రాను ఇంకా కొంచెం టఫ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎక్స్ ఎక్స్ వైజి. ఐఎమ్ వెరీ క్యూరియస్ టు సీ హూ కెన్ టెల్ మీ దోస్ నేమ్స్. బట్ ఇంకా మనం అంత దూరం వెళ్ళలేదు కాబట్టి లెట్స్ ట్రై టు ఫైండ్ ద బిర్యానీ నేమ్స్ ఫర్ ద ఆల్ఫబెట్స్ ఆర్ ఎస్ టి R, S, T. ఈ మూడు ఆల్ఫబెట్స్ తో ఒప్పుని ఒకటి రెండు తెలిసినా కూడా మీరు చేయొచ్చు. మీరు చాల్సిన నెంబర్ 9726361966. మరి అలాగే ఇప్పుడైతే మనము మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ గురించి తెలిసేసుకుందాము. సో శంకర నేత్రాలయ యుఎస్ఏ ప్రజెన్స్ మ్యూజిక్ అండ్ డాన్స్ విజన్ ఫర్ 2026 స్పెషల్ ఈవినింగ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఐ కేర్ అండ్ విజన్ ఇనిషియేటివ్స్ ఆన్ సండే October 4, 2026 అట్ ద ఎర్వింగ్ ఆర్ట్ సెంటర్ లొకేటెడ్ అట్ 3333 నార్త్ మెకాథర్ బులివర్డ్ ఎర్వింగ్ టెక్సస్. కమ్ ఎంజాయ్ ఈవినింగ్ ఆఫ్ మ్యూజిక్ డాన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ వైల్ సపోర్టింగ్ ద మిషన్ ఆఫ్ శంకర నేత్రాలయ. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ టు సపోర్ట్ దిస్ కాజ్ విజిట్ శంకర నేత్రాలయ USA.org ఆర్ కాల్ 855-463-8472. దట్ ఈస్ 855-463-8472. మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ 2026. మరి ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేసొద్దాం ఫ్రమ్ ద మూవీ భలే భలే మగాడి.

ఓకే, మరి పాటలు చూస్తూ తన్మయత్వంలో ఉన్నారా లేకపోతే నిజంగా ఆన్సర్స్ తెలియట్లేదా తెలియట్లేదు, కానీ అఫ్ కోర్స్ ఇవి రెండు కొంచెం కష్టమేలేండి. సో RST 3 అడిగా కదా నేను, ఆర్ ఫర్ రాచర్ బిర్యానీ, ఎస్ ఫర్ సీరగ సాంబా బిర్యానీ అండ్ టీ ఫర్ తలసేరి బిర్యానీ. అఫ్ కోర్స్ ఇవి నాకు కూడా, టు బి ఆనెస్ట్, నేను కూడా వీటి గురించి తెలుసుకున్నప్పుడే తెలుసుకున్నాను అనమాట. సో మీకు తెలియకపోవడంలో నేనేమి పెద్ద ఆశ్చర్య చికితురాలను అయితే అవను. అబ్బో ఎంత పెద్దవాడు కదా, ఆశ్చర్య చికితులు అయ్యారో. ఎస్. సో మరి ఇప్పుడు UNV, అది చాలా సింపుల్ అబ్బా, నేనే చెప్పేస్తా. ఉలవచారు బిర్యానీ, వి ఫర్ వెజ్ బిర్యానీ మనం ముందే మాట్లాడేసుకున్నాం. నౌ కమింగ్ టు ద లాస్ట్ 4 ఆల్ఫబెట్స్. సో WXYZ ఈ లెటర్స్ తో స్టార్ట్ అయ్యే బిర్యానీలు తెలుసా? ఐఎమ్ వెరీ క్యూరియస్ టు నో. మీరు కావాలంటే గూగుల్ చేసి కూడా చెప్పొచ్చు. సో లెట్స్ సీ, ఎవరైనా చెప్తారేమో చూద్దాం. లేదు మాకు తెలియదు వాసవి, ఇప్పుడు గూగుల్ చేసే టైం లేదు అంటారా, దట్స్ ఓకే, నేనే రివీల్ చేసేస్తా ఈ పాట తర్వాత. మరి ఇప్పుడైతే ఈ పాట వచ్చేస్తుంది, ఈ సినిమా ఏదో తెలిస్తే కూడా కాల్ చేయండి. ఓకేనా? 972-636-1966.

ఓకే, మరి నాకైతే యాజ్ ఎక్స్పెక్టెడ్ నా క్యాన్సర్స్ రాలేదు, ఎందుకంటే ఇది చాలా కష్టంలేండి. యాక్చువల్లీ వీతో వంకాయ బిర్యానీ కూడా చెప్పారు. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. వీతో వంకాయ బిర్యానీ, పీతో పనీర్ బిర్యానీ, దట్స్ ఆల్ అబ్సల్యూట్లీ రైట్. బట్ డబ్ల్యూతో వచ్చేసి తెలుసుకోవాలనుకుంటున్నారా? వెడ్డింగ్ స్పెషల్ బిర్యానీ. అండ్ అలాగే ఎక్స్ తో వచ్చేసి జకోటి బిర్యానీ. ఇది గోవాలో ఉంటదంట, అసలు ఇలాంటి ఒక పేరుందని కూడా నాకు తెలీదు. సో జకోటి బిర్యానీ. వైతో యాకిని బిర్యానీ. జీతో జఫ్రాని బిర్యానీ. అసలు ఎన్ని బిర్యానీలు కదా, ఓ మై గాడ్. కానీ మనమైతే సక్సెస్ఫుల్ గా ఏ టు జీ బిర్యానీలు అయితే అన్ని చెప్పుకున్నాం. ఒక్కసారి రిపీట్ చేస్తా, అంటే మీరు చెప్పారు బట్ ఎవరైనా వినని వాళ్ళు ఉంటే, ఆవకాయ బిర్యానీ ఆర్ అంబూర్ బిర్యానీ, బ్యాంబూ ఆర్ బోన్లెస్ బోన్లెస్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, దొన్నె బిర్యానీ ఆర్ దమ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, గోంగూర బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ బిర్యానీ, జాక్ ఫ్రూట్ బిర్యానీ, కేతో కీమా బిర్యానీ, ఎల్తో లాంబ్ బిర్యానీ ఆర్ లక్నో బిర్యానీ, ఎంతో మటన్ బిర్యానీ, ఎన్తో నల్లి బిర్యానీ, ఓతో ఓల్డ్ దాకా బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, కబులీ బిర్యానీ, రాజర్ బిర్యానీ, సిరగ సాంబా బిర్యానీ, తలసరి బిర్యానీ, ఉలవచారు బిర్యానీ, వెజ్ ఆర్ వంకాయ బిర్యానీ, వెడ్డింగ్ స్పెషల్ బిర్యానీ, జకోటి బిర్యానీ, యాకిని బిర్యానీ, జఫ్రాని బిర్యానీ. హమా, పేర్లు చదివితేనే ఇంత అలసిపోతే, అవన్నీ తింటే అసలు మనిషి ఉంటాడా? ఎందుకులేండి అవన్నీ కానీ. బట్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు బిర్యానీ స్పెషల్స్. ఎస్పెషల్లీ మా ఫ్రెండ్ ఒకరికి అసలు బిర్యానీ, షీ ఈజ్ ద లవర్ ఆఫ్ బిర్యానీ అనమాట. వీకెండ్ వచ్చింది అంటే పాపకి బిర్యానీ పడాల్సిందే. ఒకవేళ బయట నుండి తెచ్చుకోవడం కుదరకపోయినా తను తనైనా తన వంతగా తను వండుకొని మరీ తింటుందనమాట, వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్. సో బిర్యానీ అని తలుచుకున్నప్పుడల్లా నాకు తనే గుర్తొస్తూ ఉంటుంది అనమాట. అలా మీరు కూడా ఉన్నారా ఫ్రెండ్స్ ఎవరైనా, మీరు కానీ మీకున్న ఫ్రెండ్స్ లో కానీ ఇలా బిర్యానీ లవర్స్? ఓకే, మనం ఇప్పుడైతే నెక్స్ట్ రిక్వెస్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. ఐ నో మనకి టైం తక్కువ ఉంది, ఒక పాట బ్రేక్ అయినా కూడా నేను బ్రేక్ తర్వాత ఆ పాట కంటిన్యూ చేసేస్తాను. సో హర్ష గారు మీకోసం వచ్చేస్తుంది చిరునవ్వుతో లోంచి పాట.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్,
5: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
1: Babarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babarchicaters.com.
6: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
7: IndiaToday.com. 20 years ago, mem US move ainappudu, evaina pandagalu vaste, mukhyanga Ugadi, Sankranti lantivi. Traditional ga celebrate chesukodaniki kavalsina vastulu dorikeve kadu. Edo ala kani chese vallam. And then today, India lo kanna ikkade mana pandagalu mana style lo jarupukune happy days ki transition ayyam. Manaki kavalsina groceries degar nunchi pooja samanlu, puvvulu, evaina, you name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు ప్రాజెక్ట్స్, వేర్వేరు ధరలు, వేర్వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హైత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
9: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయగర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 469-605-3552. వెబ్సైట్ శ్రీనివాస రాజు కోయ

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. మరి మనమైతే చివరి గంటలకు వచ్చేసాం, విచ్ మీన్స్ ఇట్స్ ఎ గేమ్ టైమ్. మరి ఇవాళ గేమ్ ఏంటి అనుకుంటున్నారా? ఏంటి అంటే ఒక్కసారి మిమ్మల్ని అలా కొంచెం వెనక్కి తీసుకెళ్దాం అనుకుంటున్నా, అంటే అరౌండ్ 2000s మేబీ లేట్ 90s లోకి వెళ్దాము. సో అప్పట్లో మనం ఈ పాటలన్నీ ఆల్మోస్ట్ మన జెమినీ మ్యూజిక్ అండ్ మా టీవీలో వేసి వేసి వేస్తూనే ఉండేవాళ్ళనమాట. అలాంటి పాటలు కొన్ని తీసుకొచ్చా. సో నేను గెస్ ది తెలుగు సాంగ్ ఇన్ 30 seconds. సో నేను 30 seconds ఆర్ బిలో మీకు వినిపిస్తా అనమాట, ఒక పాట చరణంని వినిపిస్తా. మీరు ఆ పాట ఏ సినిమాలోది ఆర్ పాట గెస్ చేస్తే యూ ఫైన్, దట్ ఈస్ గుడ్. సో ఎయిదర్ మూవీ అండ్ పాట రెండు చెప్పొచ్చు, లేదు మాకు మూవీ గుర్తుంది పాట గుర్తులేదు అనుకుంటే కూడా చెల్తాయి. క్యూకి ఎందుకంటే ఇవన్నీ కొంచెం ఎప్పుడో విన్న పాటలు అండ్ మోరవర్ అంత ఏమంటారు, ఇప్పుడు ఒక మూవీలో ఒక పాట చాలా ఫేమస్ ఉంటుంది, మేబీ రెండు పాటలు చాలా ఫేమస్ ఉంటాయి, ఇంకొకటి ఏదైతే కొంచెం అండర్ రేటెడ్ ఉంటుందో నేను అలాంటి పాటలు తీసుకొచ్చాను అనమాట, కొన్ని మూవీస్ లో, అన్ని కాదు. సో లెట్స్ సీ ఎవరు చెప్తారు. మరి ఫస్ట్ క్లూ అయితే వచ్చేస్తుంది. సో గుర్తుంది కదా, గెస్ ద సాంగ్ ఇన్ 30 seconds. సో 30 seconds మాత్రమే వినిపిస్తా నేను, ఒకటేసారి వినిపిస్తా, రెండోసారి వినిపించను. సో జాగ్రత్తగా వినండి, ఇది ఏ పాట ఏ సినిమా తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

అది ఎగ్జాక్ట్ 30 సెకండ్స్ వినిపించాను. సో ఇప్పుడు ఈ పాట ఏ సినిమాలోది ఆర్ ఇదే పాట పల్లవి తెలిస్తే కాల్ చేసేయండి 9726361967.

అలా ఇచ్చేసో వినేశారు కదా, మరి నాకైతే ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేయలేదు. మేబీ ఒకసారి వినిపించాను కదా అదే అనుకుంటా. బట్ ఈ పాట వచ్చేసి ప్రేమకు వేలారా సినిమాలో తలతల తారకలాగా, ఆ పాట మీరు వింటే మీకు అర్థమైపోతుంది. ఓ ఇద్దరే మిస్ అయ్యామే అనుకుంటారు. నేను అదే పాట అయితే వేసేస్తా ఇప్పుడు క్వశ్చన్ అడిగిన తర్వాత. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఒక 30 సెకండ్స్ పాట వినిపిస్తాను. ఇది చరణం వినిపిస్తా. ఇది వినేసి, ఇది నాకు తెలిసి చాలా మందికి తెలుసు బట్ తడుతుందో లేదో చూద్దాం. ఇది వినేసి ఏ పాట ఏ సినిమా తెలిస్తే కాల్ చేసేయండి. హియర్ వి గో.

0: అది. సో ఇప్పటికే 30 సెకండ్స్ వినిపించేసా, డెఫినెట్ గా మీకు ఈ పాటకి పాట ఏంటో తెలిసి ఉండాలి. తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. అండ్ అలాగే మనం గాంధీ పీస్ ఆఫ్ వాక్, గాంధీ పీస్ వాక్ 2026 గురించి తెలుసుకుందాం. జాయిన్ ద గాంధీ పీస్ వాక్ 2026 కొమమరేటింగ్ ద 157th బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ. The walk led by the India Association of North Texas will take place on Sunday, October 4th from 8 a.m. to 10 a.m. at the Mahatma Gandhi Memorial Plaza in Irving. Complimentary breakfast will be served, t-shirts and caps will be distributed while supplies last, and white doves will be released as a symbol of peace. So everyone is encouraged to wear white. Come be a part of this meaningful community gathering and walk for peace. Adanmata Sangati. మరి ఇప్పుడు మనం ప్రేమకు వేలాయర మూవీలోంచి ఆ పాట అయితే వినేద్దాం. ఓకే, మనకు ఒక కాలర్ వస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో.
0: హలో,
1: యా
0: హాయ్ అండి, మీ పేరు?
1: పాట పేరు, పాట మూవీ వచ్చేసి వెన్నెల.
0: ఎస్. అండ్ మీ పేరు?
1: శ్రీనాథ్.
0: శ్రీనాథ్ గారు, మీకు మూవీ పేరు చెప్పారు, పాట లైన్ ఏమైనా గుర్తుందా, దేంతో స్టార్ట్ అవుతుంది ఏంటి అని? స్టార్టింగ్ గుర్తులేదంట. ఓకే, పర్లేదులేండి, మీరు మూవీ పేరు కరెక్ట్ గా చెప్పారు, ఆసమ్. మీకేమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా? ఎనీ సాంగ్ రిక్వెస్ట్? ఓకే, ష్యూర్ అండి, ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ ద కాల్.
1: థ్యాంక్ యూ,
0: బాయ్. All right, that was Srinath Garu, and yes, he was absolutely right, Vennala. But a song edo telliste meer call chesi ippudaithe premaku velayiralo unchi paata vinneddam, and Venkatesh song nenu line up chestanandi. Thank you for the call.

So I hope Srinath Garu, you enjoyed that song of Venkatesh Garu. Mari manam aithe game lo kochiddam. Of course, indaka manam vinna paata Clue Venala movie ani cheppesaru. Adi song vachesi Priyasi Kaavu Neistam Kaavu anala vastundi. Adi definitely ga nenaithe play chesestam meekosam. But ippudu mundu hint vinipinchali kabatti inkoka paata idi naaku telisi చాలా మందికి తెలుస్తుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది అప్పట్లో అసలు టీవీలో మామూలుగా వచ్చేది కాదు, రోజు రోజు వచ్చేది అనమాట. చూద్దాం, ఇది గెస్ ద తెలుగు సాంగ్ ఇన్ 30 సెకండ్స్ ఎవరు చెప్తారో విందాం. హియర్ వి గో.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హలో డాలస్. మధురమైన సంగీతం అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింగ్ ఆర్ట్ సెంటర్ లో సెకండ్ ఎత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలే రండి. మరిన్ని వివరాలకు సెకండ్ ఎత్రాలయ యుఎస్ఏ .org.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశం మీటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need, your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా చేస్తామంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: అవుతుంది
9: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఎస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

So welcome back to Radio Surabhi 107.9 FM HD3 America lo telugunestam sounds like home mar naaki the krishna priya garu correct ga cheppesara answer indaka nenu oka 30 seconds vinipicha kada aa paata vachesi neeku manasista from the movie Ma Ashok Gadi Love Story. కరెక్ట్ గా చెప్పేశారండి. మరి ఇప్పుడు ఇదెవరు కనబడతారో చూద్దాం. ఈ 30 సెకండ్స్ వినేసి ఇది ఏ సినిమా ఏ పాటో కలిస్తే తెలిస్తే కాల్ చేసేయండి.

ఓకే. ఈ పాట ఏ సినిమాలోది, ఎవరి పాట ఏంటో తెలిసి కాల్ చేసేయండి 972-636-1966. మరి ఇప్పుడు మన ఆ పాట వినిద్దాం. ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ.

ఆల్రైట్, మరి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది స్వాతి గారు ఫోన్ చేసి కరెక్ట్ గా చెప్పేశారు. ఆనందం మూవీలో ఆవిడకి పాట ఫస్ట్ లిరిక్ గుర్తు రాలేదు కానీ ఎస్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ అండి. మీకు ఒక 10 సెకండ్స్ వినిపిస్తాను బట్ ఎందుకంటే ఆవిడ అదే సినిమాలో వేరే పాట రిక్వెస్ట్ చేశారు కాబట్టి మీకోసం ఈ పాట.

మోనాలిసా అని స్టార్ట్ అవుద్ది. అదనమాట పాట రైట్ ఆన్సర్. బట్ మీరు అడిగిన పాట నేను డెఫినెట్ గా ప్లే చేస్తానండి ఆనందంలోంచి. బట్ అంతకన్నా ముందు మనం ఒక రిక్వెస్ట్, ఐ మీన్ నెక్స్ట్ క్లూ అయితే అడగాలి కదా. సో ఇది ఎవరికి తెలుసో చూద్దాం. ఇదైతే చాలా చాలా ఫేమస్ పాట, అందరికి తెలుసనే అనుకుంటున్నా. లెట్స్ సీ హూ నోస్ దిస్ సాంగ్.

అది ఇంతకన్నా వినిపించేస్తే ఇంక మీకు అర్థమైపోతుంది కాబట్టి చూద్దాం ఎవరికి తెలుసో. మరి ఇప్పుడు స్వాతి గారు మీరు అడిగిన పాట అయితే వచ్చేస్తుంది ఆనందంలోంచి, ఎంజాయ్.

బ్యూటిఫుల్ సాంగ్ అంటే ఐ లవ్ దిస్ సాంగ్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ రిక్వెస్టింగ్ సచ్ లవ్లీ సాంగ్ స్వాతి గారు. అండ్ అగైన్ స్వాతి గారు అండ్ కృష్ణప్రియ గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. ఇందాక అడిగిన క్లూ కి ఆన్సర్ వచ్చేసి శుభాకాంక్షలు మూవీలోంచి గుండె నిండా గుడి గంటలు. ఎనివే ఇప్పుడు ఆ పాట వేసేస్తాను, మీరు వింటారు. సో మరి ఇంకొక క్లూ అడిగే టైం ఉంది మనకి. సో ఐ హోప్ దిస్ విల్ బి ద లాస్ట్ క్లూ. చూద్దాం ఇది ఎవరు చెప్తారో. సో ఇప్పుడే ట్యూన్ అయితే కనుక నేను ఒక 30 seconds సాంగ్ వినిపిస్తున్నాను చరణంలో, మీరు అది వినేసి ఆ పాట ఏంటో కనిపెట్టాలి. పాట ఆర్ మూవీ రెండు చెప్తే ఇంకా సూపర్. చూద్దాం ఇది ఎవరు కనిపెడతారో. హెవీ గో

అది. సో అదనమాట సంగతి, 30 సెకండ్స్ విన్నారు కదా, ఇది ఏ సినిమా ఏ పాట తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడు ఇండియా టుడే గురించి అయితే వినేద్దాం. డాలస్ ఫుడీస్ లిజన్ అప్, వీకెండ్స్ ప్లాన్స్ ఏంటి? మేక్ దెమ్ డెలీషియస్ విత్ ద గ్రాండ్ వీకెండ్ బఫే ఎట్ ఇండియా టుడే రెస్టారెంట్. అ డెలీషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ థర్స్డేస్ జస్ట్ గాట్ బెటర్ విత్ దర్ ఇర్రెసిస్టబుల్ చాట్. సో వీకెండ్ అయితే బఫే, థర్స్డేస్ అయితే చాట్. సో హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్, 151 North Nolan Drive, స్వీట్ 100, సౌత్ లేక్ టెక్సస్ 7692. ఇండియా టుడే, కమ్ హంగ్రీ లీవ్ హ్యాపీ. మరి మీరు కూడా ఇప్పుడు హ్యాపీ హ్యాపీగా ఈ షో ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మన శుభాకాంక్షలోంచి ఆ పాట వినేద్దాం. ఇందాక వినిపించిన ఆ 30 సెకండ్స్ పాట ఏ సినిమాలోది ఏ పాట తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

ఆల్రైట్. సో శుభాకాంక్షలు మూవీలోంచి అయితే ఆ పాట వినేశారు కదా, చాలా మందికి ఇది అప్పట్లో చాలా ఫేవరెట్ సాంగ్. ఎస్పెషల్లీ మా మదర్కి అయితే ఈ పాట చాలా నచ్చేది. ఎప్పుడు టీవీలో వచ్చినా కూడా అమ్మ ఎన్నిసార్లు చూస్తామంటే ఏ బాగుంటది బాగుంటది అని చూసేది అనమాట. సో ఓకే, మనమైతే ఇంకా సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది. బట్ అంతకన్నా ముందర ఇందాకటి ఆన్సర్ చెప్పాలి కదా. ఐ నో ఇది కొంచెం ట్రికీ, ఎందుకంటే ఈ పాట ఐ డోంట్ నో అందరూ విన్నారో లేదో, గౌరీ మూవీలో ఉంటుంది అనమాట. సుమంత్ మూవీ, సుమంత్ అండ్ చార్మి. నెమ్మది నెమ్మది నెమ్మదిగా నామది నమ్మినది అదనమాట పాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఆ టైంలో. ఈ మూవీ పెద్ద హిట్ కాదు కానీ నాకు ఈ సాంగ్ ఎందుకో చాలా ఇష్టం. అండ్ మనకి తగ్గట్టుగా టీవీలో రెగ్యులర్ గా వేసేవాళ్ళు అప్పట్లో. సో ఒక్కసారి ఆ పాటలన్నీ ఇలా రిఫ్రెష్ చేసుకుంటే ఎలా ఉంటది అని నెమరు వేసుకుందామని ఈ రోజు ఈ సెగ్మెంట్ తీసుకొచ్చా. ఐ హోప్ యు ఎంజాయ్డ్ ది షో. మరి ఎప్పుడు చెప్పే విధంగా మనం ఉండేది ఒకటే లైఫ్, ఏమి తీసుకురాము ఏమి తీసుకుపోము. సో హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, పక్కన వాళ్ళు నవ్విస్తూ ఉండండి. మా అంటే తిరిగి నవ్విస్తారు అంతే కదా. మరి ఇప్పుడైతే మిమ్మల్ని నాన్ స్టాప్ ఫన్ లో ముంచెత్తడానికి మా సుష్మా రెడీగా ఉంది. మరి మీరు రెడీగా ఉన్నారా? ఇక్కడికి వెళ్ళిపోకండి, 9:00 వరకు స్టే ట్యూన్ ఇంటూ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తాం. Sounds like home. Signing off, me RJ Vasavit. Until next week. So malli vache varam mimmalni entertain cheyadaniki try chestanu. Until then, take care, bye bye, good night. I am signing off with this beautiful number again from the movie Gauri.